శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ 7వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:59. శుభోదయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి భక్తి గీతాలు వింటారు.

0: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తుంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్

0: 9 3 9 3.
1: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
2: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
2: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
1: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
2: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్ లో
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్
2: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
1: తప్పక వినండి.
3: సూక్తముక్తాయిల కార్యక్రమంలో తల్లి తండ్రి గురువు దైవం గురించి శ్రీ వరికుటి కోటయ్య గారి వ్యాఖ్యానం వింటారు.
4: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగిన సందేహం. ఇది ఒక సినిమా పాటలోని ఒక చరణం. కంటికి కనిపించని, అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుని గురించి ఆలోచిస్తూ సందేహ నివృత్తికై మానవులు ప్రయత్నిస్తున్నారు. కానీ తమ కళ్ళకు కనిపిస్తూ తిరుగాడుతున్న దేవతలను కానుకున్నారు. జన్మనసగు జనని

నలుగురు పూజనీయులన్రు బుధులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అను ఆర్యోక్తిలో భగవంతునకు నాలుగవ స్థానం ఇవ్వబడినది. తల్లి తన గర్భస్థ శిశువును 10 నెలలు మోసి తన రక్తమాంసాలు పంచి ప్రసవ వేదన భరించి బిడ్డకు జన్మనిచ్చును. ఉగ్గు పెట్టి పాలిచ్చి నీరు పోసి నిదురప్పిచ్చి కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేయును. బిడ్డకు సుస్థి చేస్తే తల్లి పథ్యముండి పాపకు స్వస్తి చేకూర్చు. శిశువు ఊకొట్టుటాదిగా పలుక నేర్పి మాతృభాషలోని మాధుర్యమును రుచిచూపు మొదటి గురువు అమ్మ. సంతానమును చంకకెత్తుకొని చందమామను చూపి బ్రతిమాలి గోరుముద్దలు తెరబెట్టి బిడ్డల కడుపు నింపి తృప్తి చెందునది తల్లి. పిల్లల ఆకలి తీర్చి తాము పస్తులుండు తల్లులు ఎందరో అటి జననియే ప్రత్యక్ష ప్రథమ దైవం. తండ్రి తన సంతానమునకు కూడు గుడ్డ గూడు సమకూర్చుటయే ప్రయాసపడును. తాను ముళ్ళబాటలో నడిచి పుత్రులను పూలబాటలో నడిపింపా చూచు. తన వలె తన బిడ్డలు కష్టపడరాదని ఆలోచించి చదువు సంధ్యలు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్ది బ్రతుకు తెరువుకు బాటచూపు తండ్రి అద్వితీయుడగు ద్వితీయ దైవం. శిశువు శైశవదశలో పశుప్రాయుడే. తినడం తిరగడం ఆటలాడడం తప్ప అన్యమెరుగడు. బిడ్డకు బాల్యదశ రాగానే తండ్రి మంచి గురువును ఎంచుకొని బిడ్డకు అక్షరాభ్యాసము జరిపించి గురువుకు అప్పగించి ప్రయోజకునిగా తీర్చిదిద్దుడని వేడుకొను. గురువు తన శిష్యుని వాత్సల్యమున చేరదీసి తాను నేర్చిన విద్యను బోధించి బాలుని అజ్ఞానమును రూపమాపను. శిష్యుడు బుద్ధిమంతుడగుతో గురువు తన పుత్రుల కన్నా మిన్నగా తీర్చిదిద్ది ప్రయోజకుని చేయును. వీరబ్రహ్మము గారు శిష్యుడకు సిద్ధప్పను ప్రేమతో చేరదీసి బ్రహ్మజ్ఞానమును బోధించి లోక ప్రసిద్ధుని చేసి ఆదర్శ గురు శిష్యులుగా కొనియాడబడుతున్నారు. గురువర్యుడు విద్యార్థి క్రమశిక్షణ సత్ప్రవర్తన వినయ విధేయతలు అలవరచి విజ్ఞానముతో పాటు లోకజ్ఞానమును బోధించి శిష్యుని తనంత వాణిగా తయారు చేయు గురువు మూడవ ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థలయందు భక్తి శ్రద్ధలతో మనసారా ఇష్టదైవమును నమ్మి ధ్యానించు భక్తుని కరుణించి కామితార్థములు ప్రసాదించి ఎల్లవేళలా కాచి రక్షించి కాపాడు.

దేవుడు నాలుగవవాడని పెద్దలు ఒక్కారింతురు. తెలిపిన ప్రత్యక్ష దైవమూర్తులను దయతో ఆదరించి అనురాగము పంచి పూజింపవలయనే కాని విస్మరింపరాదు. జననీ జనకులకు వృద్ధాప్య దశలో సేవ చేసి సంరక్షింపవలయను. గురువులను భక్తి శ్రద్ధలతో పూజించి సేవ చేయవలనే గాని మరచిపోరాదు.

0: రైతుకు సందేశం మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి తెలియజేయడానికి గిద్దలూరు మండలం సంజీవరాయనిపేట పశు వైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముఖ్యంగా పాడి పంట అంటూ ఉంటాం, ఈ పాడి మంచి దిగుబడి రావాలి, మంచి లాభాలు రావాలి, పశు పోషకులకు మంచి ఆదాయం గడించాలి అంటే పశుగ్రాసాలు చాలా ముఖ్యం. మరి ఇందులో భాగంగా ఈరోజు మనము ఈ పశు పోషణకు సంబంధించి పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పశుగ్రాసాల ఎంపిక గురించి ముందుగా తెలియజేయండి సార్.
2: సరే సార్. పశుగ్రాసము అనగానే మన రైతాంగానికి వెంటనే స్ఫురించేది వరిగడ్డి, జొన్న, సజ్జ మొదలైన తృణధాన్యాలు, మరియు నూపిన తర్వాత లభ్యమయ్యే ఎండుచప్ప మరియు వరిగడ్డి. వరిగడ్డి మరియు ఎండుచప్పలో పశువులకు కావలసిన పోషక పదార్థాలు చాలా తక్కువ, అంతేగాక జీర్ణం గాని భాగం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కొంచెం పాలిచ్చే పశువు అయితే రైతు యొక్క తాహతను బట్టి మిశ్రమ దాణ వాడడం జరుగుతున్నది. ఈ మిశ్రమ దాణాల్లో ఉపయోగించే జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ప్రజల ఆహారమైనందున ముందు వీటిని ఉపయోగించి పశువుల దాణాలు తయారు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. తద్వారా పాల ఉత్పత్తి వ్యయం పెరిగి పాడి పరిశ్రమ కుంటుపడుతుంది. అలా కాకుండా నాణ్యమైన పశుగ్రాసను పండించుకుని శాస్త్రీయ పద్ధతులతో పశువులకు మేపినట్లయితే అధిక పాల ఉత్పత్తి సాధించడమే కాకుండా మనం ఉత్పత్తి చేసే పాలకు రేటు గిట్టుబాటు అవుతుంది. రైతులు తమ అవసరాలకు సరిపడే రీతిలో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఎలాంటి పశుగ్రాసను ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పశువుల సంఖ్య మరియు పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఒకటి లేదా రెండు పాడి పశువులు కలిగిన సన్నకారు రైతు మరియు చిన్నకారు రైతులు తమ పొలం మరియు ఇంటి చుట్టూ సుబాబుల్ లేదా అవిషే లాంటి పశుగ్రాస చెట్ల రకాలను వేస్తే రోజుకు 10 నుంచి 12 కిలోల పచ్చి మేత సంవత్సరం పొడవునా లభిస్తుంది. వ్యవసాయ భూమిని మనుషుల అవసరాలకు ఉపయోగించుకుంటూనే పాడి పశువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతులు తమకున్న భూమిలో పశుగ్రాస సాగుకై కొంత భూమిని కేటాయించాలి. అర ఎకరా భూమిలో నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో 2 పశువులను లాభసాటిగా పోషించుకోవచ్చు. వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమ స్థాపించే రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను ముఖ్యంగా భూ వసతి, నీటి వసతులకు అనుగుణంగా పాడి పశువులు ఉంచుకోవాలి. వాణిజ్య స్థాయి అంటే 50 నుంచి 100 పాడి పశువుల రైతులు. వీరు నీటి వసతితో ఏడాది పొడవునా కోతకు వచ్చే నేపేరు పశుగ్రాస రకాలను బట్టి కోవన్, కోటు, కోత్రీలను ఎంపిక చేసుకోవాలి. పశువులకు పచ్చి మేత వేసేటప్పుడు గడ్డి జాతి మరియు కాయజాతికి చెందిన పశుగ్రాసాలు 3:1 నిష్పత్తిలో ఉన్నట్లయితే పశువుకు సమతుల్య ఆహారం అవుతుంది. కావున కాయజాతి పశుగ్రాసైనటువంటి లూసన్, అలసంద, అనుములు, హెడ్జ్ లూసన్ స్టైల్లో కూడా ఇలాంటి వాటిలో వాడాల్సి ఉంటుంది. పెద్ద స్థాయిలో పాడి పరిశ్రమ చేపట్టిన రైతులు పశుగ్రాస సాగుకు అవకాశమైన ప్రతిదీ చేసి తీరాలి. వర్షాధారంగా పశుగ్రాస సాగును ఆఫ్రికన్ టాల్ రకపు మొక్కజొన్న అయినటువంటి SHG 59/3, 898, PC 23 లాంటి వాటిని చేపట్టి పశుగ్రాసం నిల్వ చేసుకుని వేసవి మాసంలో పశువులకు మేపితే సంవత్సరం పొడవునా పాల దిగుబడి తగ్గదు మరియు పాల వ్యాపారం కూడా లాభసాటిగా ఉంటుంది. పచ్చి మేత కేవలం పాలిచ్చే పశువులకే కాదు, పెయ్యదుడులకు, చూలుతో ఉన్న వాటికి మరియు ఇతర పశువులకు కూడా అవసరం. పచ్చి మేతను మేపితే విటమిన్ ఏ లోపం రాదు, పశువులు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకు వచ్చి పాల దిగుబడి కూడా బాగా ఉంటుంది.
1: పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా ముందుగా మనము పశుగ్రాసాల ఎంపిక గురించిన వివరాలు తెలియజేశారు. బాగుంది సార్. ఇందులోనే మరి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలలో నీటి వసతి గురించి కూడా వచ్చింది. నీటి వసతి గురించి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే

0: విషయాలు తెలియజేయండి సార్.
1: పశుగ్రాస ఎంపికలో నీటి వసతి ముఖ్య పాత్ర వహిస్తుంది. నీటి పారుదల సక్రమంగా ఉండి భూమిని కేవలం పశుగ్రాస సాగుకే కేటాయించినచో పెరెన్యల్ రకపు పశుగ్రాస పంటను వేసుకోవాలి. పెరెన్యల్ రకం ఒకసారి వేసుకుంటే 3 లేదా 4 సంవత్సరాల వరకు పచ్చి మెత్త దిగుబడి పొందవచ్చు. ప్రతి 45 రోజులకు ఒక కోత వస్తుంది. కొన్ని రకాలు 3-4 సంవత్సరాలే కాకుండా అసలు ఎప్పటికీ దున్ని మళ్లీ వేసుకోని అవసరం లేదు. ఈ పెరెన్యల్ రకాలకు నీటి వసతి ఉండాలి. నీటి వసతి లేకపోయినా వర్షాధారం మీద కొన్ని రకాలు వేసుకోవచ్చు, కానీ అవి వర్షాకాలం 4 లేక 5 కోతలు వస్తాయి. తర్వాత ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతాయి, కానీ చావు. మళ్లీ వర్ష ఋతువు వచ్చి వర్షాలు పడటం మొదలగానే చిగురించి ఎదుగుతాయి. ఈ పెరెన్యల్ రకాల్లో ముఖ్యమైనవి హైబ్రిడ్ నేపియర్ అయినటువంటి కోవన్, కోటు, కోత్రి వెరైటీ, గిన్నీ గడ్డి, పేరాగడ్డి మరియు లూసన్. నీరు నిలిచే ప్రాంతాల్లో మరియు మురుగు నీరు నిలిచే ప్రదేశాల్లో పండించడానికి అనువైన రకం పేరాగడ్డి. ఇకపోతే వర్షాధారంగా సీజనల్స్ పశుగ్రాస సాగును చేపట్టాలి. సీజనల్స్ అంటే ఏటా భూమిని దున్ని వేసుకోవాలి. ఇందుకు ముఖ్యమైనవి జొన్న రకాలు, మొక్కజొన్నలు మరియు సజ్జ రకాలు. పశుగ్రాసాల ఎంపికలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి పశుగ్రాసాలు నాటుకోవాలంటే తోటలలో చెట్ల నీడల్లో అయితే గిన్నీ గడ్డి లేదా స్టైలో గడ్డి వాడచ్చు. అదే మిశ్రమ పంటగా అయితే అలసంద, స్టైలో వాడచ్చు. అదే చౌడు భూముల్లో అయితే రోడ్స్ గడ్డిని, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకైతే సజ్జ, నల్లరేగడి భూముల్లో అయితే ఆఫ్రికన్ టాల రకపు మొక్కజొన్న అయినటువంటి SHG, ఎర్ర భూములు, తేలికపాటి భూములకైతే ఏకవార్షికాలైనటువంటి SHG, MP చారి, సజ్జ రకాలు, స్టైలో లాంటి బహువార్షికాలు నాటుకోవచ్చు. అదే బంజరు, పడావు భూములు అయితే స్టైలో, అన్యన్ గడ్డి లాంటివి వాడవచ్చు. అదే నీరు నిల్వ ఉండే భూముల్లో అయితే పేరాగడ్డి, ఎండు మేతగా నిల్వ చేయటకు వరిగడ్డి, జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, జనుము, అన్యన్ గడ్డి, గిన్నె గడ్డి అనేది ఎక్కువ ఉపయోగపడతాయి. అదే సైలేజ్ అంటే పాతర గడ్డిగా వాడటకైతే జొన్న, మొక్కజొన్న, నేపి రకాలు ఉపయోగపడతాయి. యూరియాతో సుపోషణం చేసుకోవడానికైతే వరిగడ్డి, ముక్కలుగా నరికిన జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప లాంటివి ఉపయోగపడతాయి. అదే చాపింగ్ చేసి ముక్కలుగా నరికి మేపుటకైతే జొన్న, సజ్జ, మొక్కజొన్న రకాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట.
0: ఓకే సార్, మరి పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యతలో భాగంగా పశుగ్రాసాల ఎంపిక, నీటి వసతి ఇలాంటి విషయాలు రైతు సోదరులకు గిద్దలూరు మండలం సంజోరునిపేట పశువైద్యాధికారి డాక్టర్ పి రామరంగస్వామి గారు పశు యజమానులకు అంటే పశు పోషకులకు ఈ కార్యక్రమంలో అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు.

0: వినే కొద్ది వినాలపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596-22-3393.
0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీకోసం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
0: తప్పక వినండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. 2 గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్టం కూడా దాన్ని టేకప్ చేయలే, మనం రాష్టం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కి రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా

0: వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడున్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెబుతూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ తో బ్యాంక్ ఫండ్ ను వాళ్ళ రుణాల కింద తీసుకోవడం సెర్ప్ లో
1: జరుగుతుంది.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కాని వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలక వర్గం గాని ప్రభుత్వం.
1: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

0: స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం ఈ ఉదయం 7:05 రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో గర్భస్థ శిశు ఆరోగ్యము, గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం గురించి డాక్టర్ సిహెచ్ కనకదుర్గ గారితో పరిచయం వింటారు. అనంతరం 7:45 హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ మీకోసం ప్రసారమవుతాయి. ఇక ఈ ఉదయం 8:15, సాయంత్రం 6:10, రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 ఈస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెవి సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 మనసు పలికే లైవ్ ఫోన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఇక 9:30 మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ఈ ఉదయం 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం ప్రసారం. ఇక ఈ ఉదయం 10:20 విద్యుత్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ. 11:15 విద్యుత్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. ఈ సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు, మీకు నచ్చే మీరు మెచ్చే సాంగ్స్ ప్రసారమవుతాయి. అనంతరం ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలు, ఇంకా గంటి యోగ సోమయాజి జయంతి విశేషాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం పర్యావరణం. ఇక 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:30 స్వరమే పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటారు. రాత్రి 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఈ రాత్రి ఎడుంబావుకు పాడి పంటలు. ఇందులో నేల ఆరోగ్యము, పంట దిగుబడులపై ప్రభావము ఈ అంశం గురించి పెద్దారివిడి గ్రామ రైతు అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ పివి నరసింహారావు. రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఈ రాత్రి 8:00 దార్శనిక భారత్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీ వింటారు. 8:30 మై మరిచేలే సూపర్ హిట్ మెలోడీస్ వింటారు. ఇక 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. రాత్రి 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం ప్రసారం. 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ వరల్డ్ మెలోడీస్ వింటారు. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 ప్రతిమా శ్రీధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: సమయం సరిగ్గా 7 గంటలు. కార్యక్రమంలో ఆహారం ఆరోగ్యం విశేషాలు తెలుసుకుందాం. మరి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విషయాలను అందించే ప్రత్యేక కార్యక్రమం ఆహారం ఆరోగ్యం. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని నిత్యం తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు దూరంగా ఉంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఆకుకూరలు మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. ఇందులో మరి మనం తీసుకున్న ఆహారంలో ఆకుకూరల ప్రయోజనాలు ఏంటంటే, ముఖ్యంగా పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలికూర, మునగాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను మనం తరచూ ఆహారంలో ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఫోలెట్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు వివిధ రకాల ఆకుకూరల్లో లభిస్తూ ఉంటాయి. ప్రతి ఆకుకూరలో పోషకాల పరిమాణం ఒకే విధంగా ఉండదు. అందువల్ల ఒకే రకమైన ఆకుకూరను ప్రతిరోజు తినడం కంటే వివిధ రకాల ఆకుకూరలను మారుస్తూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వీటిని సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇక రక్తహీనత నివారణకు ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే చాలామందిని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ఆకుకూరల్లో ఇనుము, ఫోలెట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడతాయి. పాలకూర, తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలను మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ఉపయోగకరం. వీటితో పాటు నిమ్మకాయ, ఉసిరి, జామ వంటి విటమిన్ సి ఉన్న పదార్థాలను తీసుకుంటే మొక్కల ఆధారిత ఆహారంలోని ఇనుము శరీరానికి బాగా అందుతుంది. అయితే ఆకుకూరలు తింటేనే రక్తహీనత పూర్తిగా తగ్గుతుందని భావించకూడదు. రక్తహీనత ఉన్నవారు వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. మరి అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయట. ఎలా అంటే, ఆకుకూరల్లో సాధారణంగా క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మొత్తం ఆహార పరిమాణాన్ని నియంత్రించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. తోటకూర, పాలకూర, మెంతికూర, మునగాకు వంటి ఆకుకూరలను పప్పు, కూరగాయలు తగిన మోతాదులో

0: అన్నము లేదా చిరుధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారైతే ఆకుకూరలతో పాటు మొత్తం ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని కూడా గమనించాలి. ఆకుకూరలు తినడం వల్ల మందులు అవసరం ఉండవు అనుకోవడం కూడా సరికాదు. వైద్యులు సూచించిన మందులను కొనసాగిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవాలి. ఇలా నిత్య జీవితంలో ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవమున్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఉదయ కిరణాలు

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకదా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మాతృత్వంలోనే ఆడజన్మకు సార్థకత ఉంది. అమ్మాని పిలిపించుకోవటంలోనే స్త్రీ తన జన్మకు సార్థకత చేసుకుంటుంది. ఇది ముమ్మాటికి నిజం. స్త్రీ ముందుగా పెళ్లి కావాలని కలలు కంటుంది. ఆ తరువాత పండులాంటి పిల్లలకు జన్మనివ్వాలని మక్కువ పెంచుకుంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే ఆ స్త్రీకి అంతులేని సంతోషం. స్త్రీ గర్భం దాల్చిన మొదలు బిడ్డను ప్రసరించేంత వరకు తన కడుపులో బిడ్డ అందంగా ఆరోగ్యంగా జన్మించాలని ఎన్నో కళ్ళు కంటుంది. అలాగే ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా పిండం శిశువుగా మారి పెరిగే క్రమంలో రక్తస్రావం, గర్భస్రావం, ఐరన్ లోపించటం, కళ్లు తిరగటం, వాంతులవ్వటం, కావలసిన ప్రోటీన్లు లభించకపోవటం వలన సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియజేసేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం గారు.
5: నమస్కారం అండి.
4: మరి ఈ గర్భపిండం ఏర్పడింది మొదలు శిశువును ప్రసరించేంత వరకు తల్లి మరొక జన్మ ఎత్తినట్లే అంటారు. కారణం అనేక సమస్యలు తలెత్తుతుంటాయి కాబట్టి అవి ఎలాంటి సమస్యలో మా శ్రోతలకు తెలియజేస్తారా?
5: ఖచ్చితంగా అండి. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుంచి సరైన జాగ్రత్తలు, అంటే మంచి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఆహారం కానీ లేకపోతే డాక్టర్ సలహాలు కానీ సూచనలు కానీ పాటించకుండా డాక్టర్స్ దగ్గరికి చెకప్స్కి రాకపోతే నిజంగా ఆ గర్భిణీ స్త్రీకి మరో జన్మ ఎత్తినట్లే. చాలా కాంప్లికేషన్స్ వస్తుంటే గర్భిణీ అప్పుడు డెఫినెట్గా మనము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు పాటించాలి. మనము గర్భిణీ పీరియడ్ అనేది 40 వారాలు అండి, అంటే 9 మంత్స్ 9 నెలల 1 వారం అనమాట. దాన్ని మనము 3 భాగాలుగా విభజిస్తాము. మొదటి 3 నెలలని మనము ఫస్ట్ ట్రైమిస్టర్గా, రెండో 3 నెలలని సెకండ్ ట్రైమిస్టర్గా, లాస్ట్ 3 నెలలు థర్డ్ ట్రైమిస్టర్గా మనము డివైడ్ చేస్తాం అనమాట. ఈ నెలల్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో కొన్ని కాంప్లికేషన్స్, రెండో దాంట్లో మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్, మూడో ట్రైమిస్టర్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనము గర్భిణి వచ్చింది అంటే నెల తప్పిన తర్వాత 15 రోజులకి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాల్సి, చెకప్ చేయించుకోవాలి. గర్భిణి అవునా కాదా అని స్కాన్ తీసి మనము డిసైడ్ చేస్తామన్నమాట డాక్టర్ గారు. అప్పటి నుంచి ఆ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్త పరీక్షలు అవన్నీ చేసి రక్తం ఏమైనా తక్కువ ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, స్కాన్ తీసి గర్భిణీ గర్భసంచిలోనే వచ్చిందా లేకపోతే బయట వచ్చిందా అనేది డిసైడ్ చేస్తాం అనమాట. గర్భిణీ అంతా బాగుండి హార్ట్బీట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసి మనము ఆ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో బిడ్డలు అన్ని భాగాలన్నీ ఏర్పడతాయి అనమాట. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీ. చాలా వాళ్ళు ఏంటంటే తీసుకునే డైట్ అనేది వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకోకుండా కొంచెం

0: రెస్ట్ జర్నీ చేయకుండా అవాయిడ్ చేస్తూ, ఆ తర్వాత మిగతా వామిటింగ్స్ టైంలో కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ, అవన్నీ ఎక్కువ వామిటింగ్స్ ఉంటే టాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు. వాళ్ళు మిగతా గైనకాలజిస్ట్ యొక్క సలహాలు పాటించకుండా వాళ్ళు మిగతా జ్వరాలకి వాటికి ఏ కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు అనమాట. ఆ టాబ్లెట్స్ వల్ల గర్భిణీ బిడ్డకి ఏర్పడే అవయవ లోపాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే, ఫస్ట్ నెల తప్పిన 15 రోజులకే ఖచ్చితంగా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో, ఫస్ట్ ట్రైమిస్టర్లో పాటిస్తే సామాన్యంగా బాగానే ఉంటుంది. తర్వాత లాస్ట్ 13 వీక్స్ సైజ్ అంటే 12 వారాల సైజ్ అప్పుడు మనం ఒక స్కాన్ తీస్తాం అనమాట, ఎన్టీ స్కాన్ అంటారు. ఎన్టీ స్కాన్ తీయించుకోవాలి కంపల్సరిగా. తీయించుకుంటే ఏంటంటే, ఎక్కువ వయసు ఉన్న గర్భిణీ స్త్రీలు అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ, ఈ మధ్య లేట్ మ్యారేజెస్ ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్, బిడ్డకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఎన్టీ స్కాన్ అని 13 వారాల అప్పుడు తీస్తారు. తీయించుకుంటే మనం కొన్ని డౌన్ సిండ్రోమ్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది డిసైడ్ చేసి, అది అప్పుడు కనుక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే హైర్ అథారిటీస్కి పంపించి, అక్కడ హైర్ హాస్పిటల్స్కి పంపించి అక్కడ మనము యామ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ, హై రిస్క్ లో రిస్క్ అని చెప్పి డిసైడ్ చేసి, వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడే మనం అబార్షన్ చేయించుకోవచ్చు అనమాట. అవన్నీ ఫస్ట్ ట్రైమిస్టర్లో డిసైడ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ 6, 7, 8 నెలల్లో ఖచ్చితంగా నెలకొకసారి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ చెకప్స్ కంపల్సరిగా చేయించుకోవాలి. ఆ టైమ్స్ లో బిడ్డ గ్రోత్ ఎలా ఉంది, అన్ని ఆర్గాన్స్ సరిగ్గా ఉన్నాయి లేవా అని. ఆ తర్వాత మళ్ళీ 20 వారాల సైజ్ అప్పుడు, 20 నుంచి 24 వారాల సైజ్ అప్పుడు ఆర్గానిక్ లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి టిఫా స్కాన్ అని తీస్తారు. లోపల అవయవ లోపాలు ఏమన్నా ఉంటే గనక ఆ టైంలో మనము అబార్షన్ డిసైడ్ చేసుకుని అబార్షన్ చేయించుకోవచ్చు లీగలైజ్డ్ గా. ఒకవేళ ముందే ఆ తర్వాత అయితే గనక మనం ఎంటీపీ చేయడానికి ఉండదు, తల్లికి బిడ్డకి ప్రమాదం అనమాట. ఆ టైం ముందు ఆ తర్వాత బిడ్డకి ఏదైనా అవయవ లోపం ఉన్నా కూడా మనం అబార్షన్ చేయడానికి ఉండదు. అందుకని మనం 20 ఇయర్స్ 20 వీక్స్ లోపే డెఫినెట్ గా మనం టిఫా స్కాన్ తీయించుకోవాలి. ఆ టైంలో తల్లికి బిడ్డకి, తల్లికి ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, బీపీ ఎలా ఉంది, బీపీ చెకప్ చేయించుకోవాలి, ఎనీమియా రక్తహీనత ఏమన్నా ఉందా, మిగతా ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయని మొత్తం టెస్టులు చేస్తాము. ఆ టెస్టులు చేయించుకోవాలి కంపల్సరీగా. ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా ఎనీమియా అవన్నీ ఉంటే, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మనము వాళ్ళకి మెడిసిన్స్, ఐరన్, కాల్షియం కంపల్సరీగా వాడాలి అనమాట. అవి కాల్షియం, ఐరన్ అనేది డెఫినెట్ గా వాళ్ళకి బిడ్డ పెరుగుదల ఎక్కువైంది, వాళ్ళకి కావాల్సిన ఆహారం ద్వారా మనకి ఎంత తీసుకున్నా కూడా డైటింగ్ లో రాదు కాబట్టి ఆ టాబ్లెట్స్ అనేవి డాక్టర్ సూచనల ప్రకారం తీసుకోవాలి. ఇంకా సలహాలు సూచనలు పాటించకుండా థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేటప్పుడు బిడ్డ పెరుగుతూ ఉంటుంది కదా లోపల, అప్పుడు ఏంటంటే ఎక్కువగా ఎనీమియా, రక్తహీనత అవన్నీ ఉంటే గనక అప్పుడు వాళ్ళకి ఏంటంటే బీపీ రావచ్చు. బీపీ రావడం వల్ల ఏపీహెచ్ బ్లీడింగ్ ఎక్కువ కావడము, ఆ తర్వాత చాలా కాంప్లికేషన్స్, బేబీ పెరగకపోవడము, పెరుగుదల తక్కువ ఉండడము, ఐయుజీఆర్ బేబీస్ అనమాట. వాళ్ళకి మెంటల్గా గ్రోత్, మెంటల్గా వాళ్ళకి ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉండదు. అందుకని మన థర్డ్ ట్రైమిస్టర్లో కంపల్సరిగా 7th మంత్ 8th మంత్ ఒక్కసారి డాక్టర్ దగ్గర రావాల్సి వస్తుంది. 9th మంత్లో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 9th మంత్లో 10 రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. తల్లి ఆరోగ్యం, ఎనీమియా ఉందా లేదా, ఆవిడ కనడానికి బ్లడ్ సరిపోతుందా లేదా, ఏ గ్రూపు, అవన్నీ నెగిటివ్ గ్రూప్స్ అయితే బ్లడ్ దొరకదు, బ్లడ్ బ్యాంకులో ఒకసారి ఉండకపోవచ్చు, అలా అవన్నీ మనం ముందే డోనర్స్ అందరికి రెడీ పెట్టుకోవాలన్నమాట. ఒక నెగిటివ్ గ్రూప్ అయితే, ఒకవేళ రక్తం తక్కువ ఉంటే వాళ్ళకి రక్తం కరెక్ట్ చేయొచ్చు టాబ్లెట్స్ ద్వారా కానీ, లేకపోతే బ్లడ్ డొనేషన్ ద్వారా కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కానీ మనము కరెక్ట్ చేయొచ్చు. ఇంకోటి బీపీ అనేది చాలా డేంజరస్, అది బీపీ ఉంటే గనక పిహెచ్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. దీంట్లో ఏంటంటే ఎక్కువ బీపీ పెరిగితే వాళ్ళు గుర్రపు వాతం వచ్చి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా 10 రోజులకు ఒకసారి ఏమైనా హెడ్ ఏక్ వచ్చినా, లేకపోతే కాళ్ళ వాపు వచ్చినా, బిడ్డ సరిగ్గా తినకపోయినా ఏమన్నా అట్లాంటివన్నీ మనం ముందే డాక్టర్ దగ్గరికి వస్తే మనం తెలుసుకుని మందులు వాడి అలాంటికి వచ్చే కాంప్లికేషన్స్ కి మనము అవాయిడ్ చేసే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ముందు డాక్టర్ దగ్గర రావాలి, మెయిన్ డాక్టర్ సూచనలు పాటించాలి. అన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి డెఫినెట్ గా అది మంచి వరమే అనమాట ప్రెగ్నెన్సీ. అన్ని పాటించకపోతే అది ఒక శాపం లాగానే ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది, గర్భిణీ అనేది.
1: మరి మేడం, ఈ గర్భస్రావం జరగటానికి కారణాలు ఏమంటారు?
0: ఎక్కువ గర్భస్రావము అనేది ఫస్ట్

మూడు నెలల కనుక జరుగుతుంటాయి అండి. దాంట్లో ఫస్ట్ నెలలో మనము డిసైడ్ చేస్తాం కదా ప్రెగ్నెన్సీ అని. తర్వాత ఏంటంటే వాళ్ళు వాడే కొన్ని మందుల వల్ల కూడా అబార్షన్ కావచ్చు, జర్నీస్ చేయడం వల్ల. గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, గర్భసంచిలో కొంతమందికి అంతా పెరగదు, అది పియర్ షేప్.

0: వాటిలో 15% ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనమాట. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, అకల్ట్ ఇన్ఫెక్షన్స్, క్లోమీడియా కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ మనము వైరల్ ఇన్ఫెక్షన్స్, అవన్నీ కూడా అవి ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసి ముందే మనము ప్రెగ్నెన్సీ రాకముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని జెర్నీస్, హై ఫీవర్స్ వాటి వల్ల కూడా ఎబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఎక్కువ గర్భసంచి లోపాలు ఉన్న వాళ్ళకి, ఆర్కియోట్యూట్రస్ అని లేకపోతే గర్భసంచి ముఖద్వారం, అవి వాళ్ళకి లూజ్గా ఉండబట్టి ఎక్కువగా జారిపోతుంటాయి బిడ్డ. వాళ్ళకి మనం ముందే స్కాన్ తీసి గర్భసంచి లెంత్ ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే మనం ముందే స్టిచ్ సర్వైకల్ స్టిచ్ వేయించుకోవచ్చు. అవన్నీ మనకేంటి ఫోల్డింగ్ కెపాసిటీ లేకపోతే ఎక్కువగా సెకండ్ ట్రైమిస్టర్లో ఎబార్షన్స్ అయిపోతుంటాయి. థర్డ్ ట్రైమిస్టర్లో వీళ్ళు జర్నీస్ ఎక్కువ చేసినా, ఎక్కువ హై టెంపరేచర్స్, ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ బీపీ రావడం వల్ల కూడా వీళ్ళకి ముందే ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ముందే నెలలు నిండకుండానే బిడ్డ కాన్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి మనం ముందే చెకప్స్ అప్పుడు మనం చెకప్ చేయించుకుంటే వాళ్ళు నెల నెల అవి మనం ముందే సెకండ్ ట్రైమిస్టర్లో కుట్లేయడము, ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చూసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ అబార్షన్స్ అన్ని మనము అవాయిడ్ చేసుకోవడానికి ఉంటుంది.
1: మరి గర్భస్రావం జరగకుండా ఈ కారణాలు స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్ గా అండి, మళ్ళీ కొన్ని కారణాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెల 15 రోజులకు వచ్చినప్పుడు అది గర్భం సరిగ్గా ఉందా లేదా, గర్భసంచిలో ఏర్పడిందా బయట ఉందా అని డిసైడ్ చేస్తాం. తర్వాత 2 నెలలకి అంటే 7 వీక్స్ అప్పటికి మనకి హార్ట్ బీట్ అనేది డెవలప్ అవుతుంది. ఒకవేళ హార్ట్ బీట్ అనేది డెవలప్ కాకపోతే తెలిసిపోతుంది సరిగ్గా పెరగలేదు బిడ్డ, అది ఏర్పడటంలోనే ఫాల్ట్ అని చెప్పేసి మనమే అబార్షన్ చేసేయచ్చు. కొంతమంది రాకుండా లాస్ట్ లో 3 నెలల నిండేలోపు వచ్చి ఇక బ్లీడింగ్ తో వస్తుంటారు, అప్పుడు మనకు తెలియదు ఎందుకు అవుతుందా అది, అది దేనికి అనేది అర్థం కాదనమాట. అవాయిడ్ చేయొచ్చు మనం ప్రొజిస్ట్రాన్స్, అవి ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టించుకుని అంటే కొంచెం ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ మనము. కొంతమందికి ఇది యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి, కొంతమంది బాడీలోనే ఉంటాయి అనమాట, అవి ప్రెగ్నెన్సీని డెవలప్ చేయని లోపల ఆ ప్రెగ్నెన్సీకి అగైనెస్ట్ గానే బిడ్డకి అగైనెస్ట్ గానే ఆ గర్భిణికి అగైనెస్ట్ గా యాంటీబాడీస్ వర్క్ చేస్తాయి. అందుకని వాళ్ళకి ఏంటంటే మనం ముందే ఆ టెస్ట్ చేపిస్తాం యాంటీఫాస్ఫిడ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ కనుక ఉంటే గనక మనం ముందే వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెపారిన్ ఆ ఇంజెక్షన్స్ ప్రతిరోజు ఇప్పించుకుంటే యాంటీమినోగ్లోబులిన్స్ ఇస్తే గనక డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాబిట్యులేట్ అబార్షన్స్ అంటే కొంతమందికి రిపీటెడ్ గా అవుతుంటాయండి, రికరెంట్ అబార్షన్స్ అని. అది చాలా మంది కాజ్ మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట, ఎక్కువ న్యూరలాజికల్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రికరెంట్ అబార్షన్స్ అవుతుంటే వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని ముందే ప్రెగ్నెన్సీ రాకముందే ట్రీట్మెంట్ తీసుకుని ఏంటి కాజ్ ఆఫ్ ది అబార్షన్స్ అని చెప్పేసి వాళ్ళకి క్రోమోజోమల్ టెస్ట్, జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే గర్భిణీ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ, ట్రీట్మెంట్ తీసుకుంటే నిలబడుతుంది.
1: మరి ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
0: డెఫినెట్ గా అండి, ఆహారం అనేది బిడ్డ పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారము ఖచ్చితంగా డబల్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏం తీసుకుంటున్నామో అది ఎక్కువ తీసుకో, ఎక్కువగా ప్రోటీన్స్, కాల్షియము, ఐరన్ అనేది చాలా ఎక్కువ అవసరం అవుద్ది కాబట్టి బిడ్డ పెరుగుదలకు తలానే తల్లికి కూడా కావాల్సి వస్తుంది. అందుకని మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, కాల్షియము, ఐరన్, ఆకుకూరలు, కూరగాయలు, ఎక్కువ కోడిగుడ్లు, మాంసము, నాన్ వెజ్, వెజిటేరియన్ కూడా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవాలి. కోడిగుడ్లు బెస్ట్, ఉడకబెట్టిన కోడిగుడ్లు రోజు 4 కోడిగుడ్లు దా తీసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కూడా చాలా మంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ హస్బెండ్స్కి పెట్టుకుని నాకు ఎలర్జీ మేడం అంటుంటారు. ఈజీయెస్ట్ ప్రోటీన్ అవైలబిలిటీ, చీప్ అండ్ బెస్ట్ అంటే ఎగ్, చికెను, మటను, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. కాల్షియం కూడా పాలు, మిల్క్, నట్స్, ఆ తర్వాత హై ప్రోటీన్ ఇవి ఉంటాయి కదా, నట్స్ ఉంటాయి కదా ఇవి, బాదం పప్పు, పిస్తా, బీట్రూట్ జ్యూస్. మనకంటే ఎక్కువ బీట్రూట్ బాగా తీసుకుంటున్నారు ఈ మధ్య. ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు, లిమిటెడ్గా తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఏది ఉండదు. ఇంకా తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి తీసుకుంటుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ఆ తర్వాత హై ప్రోటీన్ డైట్, మిల్క్ తీసుకోవాలి కంపల్సరీగా రోజు.
1: మరి ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కడుపులో ఉన్నది ఆడ శిశువ మగ శిశువ అని తెలుసుకోవడం కోసం స్కానింగ్ చేస్తూ ఉంటారు. మరి గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం ఏం చెబుతుంది, ఈ చట్టం గురించిన విషయాలు ఏమైనా తెలియజేస్తారా?
0: అవునండి, ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా చాలా మంది ఇప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు. కొన్ని ప్రొఫెషన్స్ లో అబ్బాయి అయితేనే ఇప్పుడు పురోహితత్వం వాళ్ళు అదే పూజారులు వాళ్ళందరూ కంపల్సరీగా అబ్బాయిలు కావాలి కాబట్టి కొంతమంది టీచర్స్

0: ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటే నాకు అదే వింతగా అనిపిస్తుంది. ఇంత డెవలప్ అయిన సమాజంలో కూడా ఇంకా అబ్బాయి అమ్మాయి గురించి అడుగుతున్నారు. ఎడ్యుకేటెడ్
1: పీపుల్
0: ఎక్కువ, నానే అంతకుముందు ఎక్కువ అడిగేవాళ్ళు. నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ ఎస్టీ వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు వాళ్ళకి. మరి ఎందుకన్నా వాళ్ళకి ఇంకా అవగాహన అనేది సరిగ్గా లేదు. ఇట్లా అబార్షన్స్, సెక్స్ డిటర్మినేషన్ చేసుకుని అబార్షన్ చేస్తున్నారని 1994 PCPNDT యాక్ట్ తీసుకొచ్చారు అనమాట. పీసీ అంటే ప్రీ కన్సెప్షన్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ 1994 యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఆ యాక్ట్లో ఎవరైనా సరే ఇట్లా ఇల్లీగల్గా స్కాన్ సెంటర్స్ కానీ లేదా జెనెటిక్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ ఈ టెక్నాలజికల్ వాళ్ళు ఎవరైనా సరే సెంటర్స్లో ఇల్లీగల్గా సెక్స్ డిటర్మినేషన్ కనుక చేసి అబార్షన్ చేస్తే కనుక వాళ్ళకి జైలు శిక్ష, దాదాపు 3 ఇయర్స్ జైలు శిక్ష, 50,000 పెనాల్టీ అడిగినందుకు వేస్తారు. అడిగినందుకు వాళ్ళకు కూడా శిక్ష ఉంది. మనం కనుక చెప్తే వాళ్ళు అడిగారని చెప్పినందుకు మనకి కూడా జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం అయితే, సెకండ్ టైం ఇంకా రిపీటెడ్గా చెప్తే కనుక ఇంకా జైలు శిక్ష ఎక్కువ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అది స్ట్రిక్ట్గా మన భారతదేశంలో స్ట్రిక్ట్గా అమలు చేస్తే డెఫినెట్గా ఇవన్నీ అమలు
1: అవుతాయి.
0: అందుకని
1: జాగ్రత్త.
0: నేను చాలా మంది చెప్పను, అసలు ఎవరికి రివీల్ చేయను. నాకు చాలా అది అమ్మాయి ఇంటికి దీపము, అమ్మాయి లక్ష్మీదేవి మన ఇంటికి. నేను చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటాను. చాలా మంది నన్ను ఆ కౌన్సిలింగ్ విని ఉపసంహరించుకుని వెళ్ళిపోతారు. కొంతమందికి అయితే నేను తిట్టి పంపిస్తుంటాను, ఎందుకమ్మా ఎందుకు అట్లా చేస్తున్నారు, మనం అమ్మాయిలమే కదా. ఈ రోజుల్లో కూడా ఇంకా అట్లా ఫాలో అవుతారంటే కొంతమంది వెళ్ళిపోతుంటారు. చాలా తగ్గిందిలేండి, అప్పటికి ఇప్పటికి చాలా అవగాహన పెరిగింది. కొంతమంది అమ్మాయిలే కావాలని వస్తుందని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే వాళ్ళని ఎప్రిషియేట్ చేసి పంపిస్తానన్నమాట నేను. అట్లా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు, కొంతమంది ఇంకా ఈ తాండాల్లో కొంచెం మనము అవగాహన పెంచాలి వాళ్ళకి, వాటికి వచ్చే కాంప్లికేషన్స్. ఇప్పుడు మామూలుగా ఇల్లీగల్ అబార్షన్స్ ని
1: వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి మేడం?
0: ఎవరికి తాండా వాళ్ళు ఏంటంటే, ఇక్కడ చాలా మంది గుట్కాలు, ఈ చూయింగ్, పొగాకు చూయింగ్ అవన్నీ చాలా ఎక్కువ
1: అక్కడ.
0: ఇంకా ఇప్పుడు తగ్గింది, ఇంకా చెప్పంగా అంతకుముందు డాక్టర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇట్లా టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు ఎక్కువ చూయింగ్ గమ్స్ వాడటం వల్ల వాళ్ళ క్యాన్సర్స్, ఇంకోటి సారా లేడీస్ కూడా తాగేవాళ్ళు అక్కడ తాండాస్ లో. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సివియర్ ఎనీమియా, వాళ్ళు ఇంకా వాటర్ తీసుకోకపో డిహైడ్రేషన్. దానివల్ల బేబీస్ ఏంటంటే ఇంక పడకూడదండి. ప్రీ కన్సెప్షన్ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా మహిళకి చిన్న చిన్న ఎర్లీ మ్యారేజెస్ చేస్తారు వాళ్ళు. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళకి ఎనీమియా ఉంటది, తల్లికి బిడ్డకి సరిపడే ఆహారం, తల్లి కూడా గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటది. ఇప్పుడు 21 ఇయర్స్ అంటే మెచ్యూర్డ్గా మహిళ ఉంటది కాబట్టి వాళ్ళకి రీప్రొడక్షన్ చేసే పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా వాళ్ళకి 16 ఇయర్స్ కి బిలో 21 ఇయర్స్ చేస్తే వాళ్ళ ఇంకా శరీర ఆర్గాన్స్ ఇంకా పెరగవు. పెరిగే స్టేజ్ లో వాళ్ళకి ఇంకా ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత, మెంటల్ గా కానీ శారీరకంగా కానీ వాళ్ళకి శారీరకంగా ఎదుగుదల సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అక్కడ చేస్తారు తాండాస్ లో ఈ మరీ చిన్న ఏజ్ లో వివాహం చేయడం వల్ల వాళ్ళ చదువులు ఉండవు. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా యాడింగ్లు ఇవన్నీ చూయింగ్ పొగాకు నవలడము, కళ్ళు దాగడము, అలవాట్లు ఉంటాయి. డైటరీ సరిగ్గా తీసుకోరు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా వాళ్ళకి రక్తహీనత వల్ల బీపీ రావడము, ఆ తర్వాత వాళ్ళకి అబార్షన్స్ అవ్వడము, ఎర్లీ అబార్షన్స్, IUGR బేబీస్, బిడ్డ పెరుగుదల సరిగ్గా లేకపోవడము, తల్లికి బిడ్డకి ఎక్కువ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
1: ఓకేనండి మేడం. మరి ఈరోజు గర్భస్థ పిండ పరీక్షలు గురించి, నిరోధక చట్టం గురించి మా శ్రోతలకు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వినే కొద్ది వినా

0: ఆలపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596
0: 22 3393.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
2: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్,
2: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
1: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
2: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్ లో
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్
2: మీకోసం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
1: తప్పక వినండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కప్రం 101.5 FM. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ఈనాటి కార్యక్రమంలో మీకోసం. మీరు వింటున్న ఈ పాట ప్రేమించుకుందాన్న చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట.

0: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తుంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అర్థం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596223393.
0: సో మరి జిల్లా కేంద్రాలైన మార్కాపురం, ఒంగోలు పట్టణాల్లో ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఎలా అంటే స్కూల్ బస్సులు, టూ వీలర్సు, కార్లలో వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవారు, బిజినెస్ పనుల మీద వెళ్ళారు, అంతా ఒక్కసారిగా 7:30 నుంచి 9:30 వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా మనం అనుకున్న గమ్యానికి చేరాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, మనము టూ వీలర్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పబ్లిక్ అంటే మనం రోడ్డు మీదకి వస్తామన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా ఎదుటి వారికి సివిక్ సెన్స్ నేర్పడానికి ఎట్టి పరిస్థితులు కూడా ప్రయత్నించొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే కొందరు విచక్షణ కోల్పోయి ఆవేశంగా ప్రవర్తిస్తారు. రూల్స్ మాకు తెలుసులేండి, మీరు చెప్పేదేంటి, మీరు వెళ్ళండి, ఇలా రోడ్డు మీద వాదం జరుగుతుంది. అందుకే మనం ఎదుటివారికి సివిక్ సెన్స్ నేర్పడానికి ప్రయత్నించొద్దు. మనం వెళ్లే వెహికల్కు అడ్డుగా వచ్చారని రోడ్డుపై చిన్న చిన్న విషయాలకే గొడవపడద్దు. ఎందుకంటే చాలామంది యూత్ ఇటీవల కాలంలో చాలా ఫాస్ట్గా క్రాస్ రోడ్స్ కూడా చూడకుండా అడ్డంగా వచ్చేస్తున్నారు. అలాంటప్పుడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో తగ్గి వెళ్ళిపోవడం శారీరకంగా మానసికంగా ఆరోగ్యానికి మంచిది. తప్పు ఎదుటివారిదైనా సారీ చెప్పి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటాం. మనం సారీ చెప్పాము, మనం ఎందుకు చెప్పాలి అనే ఇగో మనకు అక్కర్లేకుండా ఒక్క మాట సారీ అనేసరికి అయిపోతుంది. సో మనం అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న గమ్యస్థానానికి హ్యాపీగా చేరతాం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో రోజంతా కూడా మనము చాలా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక మరి మార్కాపురం పట్టణంలో అయితే ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. కోర్టు సెంటర్ కానీ, అంటే మరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోర్టు సెంటరు, ఖమ్మం సెంటరు, దోర్నాల సెంటర్ మీదుగా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మరి హైవే రోడ్లో వెళ్ళాలనుకుంటే, అంటే దోర్నాల కానీ, మరి శ్రీశైలం కానీ, పెద్దారవీడి కానీ, ఎర్రగొండపాలెం కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కోర్టు సెంటర్ మీదుగా, చెరువు కట్ట మీదుగా వెళ్ళినట్లయితే ట్రాఫిక్ ఉండదు. మరి అలాగే చెరువు కట్ట మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మరి టూ వీలర్ మీద వెళ్ళేవారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీ ముందుకు వస్తున్న మరో లోలీ సాంగ్, ఆర్ఎక్స్ అనే చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

మీరు వింటున్నారు హిట్ మీద హిట్ కార్యక్రమంలో మంచి మంచి సాంగ్స్ మీకోసం. ఇప్పుడు వస్తుంది మరో లోలీ సాంగ్, పలాస చిత్రం కోసం రఘు కొంచెం పడినప్పుడు.

మీ మనసుకు నచ్చిన పాటల వేదిక, మీ జ్ఞాపకాలను పలకరించే సంగీతపు సందడి, మీ అందరి అభిమాన కార్యక్రమం హిట్ మీద హిట్ కార్యక్రమంలో మీరిప్పుడు సాంగ్స్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో పాటలు హిట్టు, మీ జ్ఞాపకాలు హిట్టు, మీ అభిమానం ఎప్పటికీ సూపర్ హిట్. మరి ఇంకెందుకు ఆలస్యం? మనసుకు నచ్చిన పాటలతో హాయిగా ముందుకు సాగిపోదాం కార్యక్రమంలో. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటే అస్సలు అంటే ఒకనాటి తరం వాళ్ళ అప్పట్లో ఈ పాట మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ లవ్లీ సాంగ్ మీ ముందుకు వచ్చేస్తుంది. దిల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషా కలిసి పాడిన పాట.

కొన్ని పాటలు విడుదలైనప్పుడు హిట్ అవుతాయి, మరికొన్ని పాటలు దశాబ్దాలు గడిచినా కూడా మన మనసులో అలాగే ఉండిపోతాయి. కాలం మారుతుంది, సంగీత ధ్వనులు మారుతాయి, కానీ మనసును తాకిన పాట మాత్రం ఎప్పటికీ పాతపడదు. బావా బావమృతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట.

0: ఎల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ఉంటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరింతవరకు హిట్ మీద హిట్ సినిమాస్ పాటలు విన్నారు. మరి పాట ముగిసిన దాని మాధుర్యం మనసులో మిగిలిపోతుంది. కార్యక్రమం ముగిసిన మీ అభిమానం మాతోనే ఉంటుంది. మరోసారి మరిన్ని మధురమైన పాటలతో, మరిన్ని సరదా కప్పులతో మీ ముందుకొస్తాం. సంగీతాన్ని ప్రేమించండి, జీవితాన్ని ఆనందించండి. మార్కాపురం ఆకాశవాణి కేంద్రం 101.5 FM ద్వారా మంచి మంచి కార్యక్రమాలు వింటూ ఉండండి. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

660 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పోషణ్ అభియాన్పై 2 రోజుల పాటు ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల సమగ్ర పోషణకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎంపీ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సకాలంలో ధాన్యం సేకరణ చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. 2026-27 ఖరీఫ్లో గ్రేడ్ ఏ రకానికి 2461 రూపాయలు, సాధారణ రకానికి 2441 రూపాయల కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో దిగుబడుల్లో మార్పులు ఉండే అవకాశమున్నందున ధాన్యం రాకలను అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేప్టౌన్లో జరిగిన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో అంతర్జాతీయ చట్టం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమగ్ర అభివృద్దిపై జరిగిన చర్చల్లో భారత దృక్పథాన్ని వినిపించారు. కాశ్మీర్ భారత్లో విలీనం చట్టబద్దమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి వైదొలగాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులోనూ పాల్గొన్న పురంధేశ్వరి మహిళా సమానత్వం, సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్దిపై భారత్ ప్రగతిని వివరించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో 4.87 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రారంభించారు. గోదావరి డెల్టాలో శాశ్వత కరువు నివారణకు లైడార్ సర్వే, డీపీఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ పర్యాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పీఎంఏవై పథకం కింద 27 మంది పట్టణ లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలు, 62 మందికి 44,30,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెవీవీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా
1: కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నీలాఖర్.
1: లీలావతి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
2: జానకి శ్రీరామ్ సార్.
1: ఏ సినిమా అండి?
2: జానకి శ్రీరామ్.
1: జాన్సీనా? జాన్సీ. నాకు సరిగ్గా అర్థం కావట్లేదండి. జాన్సీ?
2: జానకి శ్రీరామ్ సార్.
1: జానకి శ్రీరామ్ అంటారా? అలా చెప్పండి అండి, కన్ఫ్యూజ్ చేసేస్తారు ఇప్పుడు దాకా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా? చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
3: శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్ రెడ్డి సార్.
0: చెప్పండి అశ్వత్.

0: రెడ్డి గారు, ఏ సినిమా నుంచి పాడగాల మీకు?
1: సార్, పంచభూతాలు సినిమా నుంచి.
0: పంచభూతాలు
1: కవ్వించే కళ్ళల్లో.
0: కార్యక్రమాలు వింటున్నారా?
1: ఏమో హిట్స్ బాగున్నాయి సార్, మంచి మంచి పాటలు వినిపించారు, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: ధన్యవాదాలు సార్.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 FM.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: ధనలక్ష్మి సార్.
2: ధనలక్ష్మి గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? సంతోషించి ఓ మంచి సాంగ్ ఏమంటారా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ధనలక్ష్మి గారు.
3: ఓకే సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎస్ఐ గారు, ఏసి మంచి పాట కావాలి? ఏం పాట అండి? రైట్ అండి. అందులో ఏ పాట? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఎస్ఐ గారు, మీరు ఏమైనా పాట వస్తుంది వినండి.
1: నమస్తే సార్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
5: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తుంది.
4: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
5: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
4: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
5: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
4: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
5: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
4: ఇకపై మీతో తోడుగా
5: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
4: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
5: 08596-22-3393.
4: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటరమణ సార్.
4: చెప్పండి వెంకటరమణ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
6: భాగ్యచక్రం సినిమాలో పాట కావాలి సార్. వాన కాదు వాన కాదు పాట కావాలి సార్.
4: ఓకేనండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
6: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
1: శ్రీనివాస్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: హైదరాబాద్ మిరిపట్నం సార్.
1: చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలండి?
2: ధర్మక్షేత్రం.
1: ధర్మక్షేత్రం మూవీ లేదండి.
2: కథానాయకుడు?
1: కథానాయకుడు
2: బాలకృష్ణ గారు.
1: చూస్తున్నాండి కథానాయకుడు.

0: హలో హలో, కథానాయకుడు అండి. హలో, సో ఫోన్ కాల్ కట్ అయిపోయిందండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరండి మీ పేరు?
1: నరసింహసామా సార్.
0: అవునండి, చెప్పండి.
1: సావన్కర్ గంగాధర్, మహారాష్ట్ర, తెలుగు.
0: చెప్పండి.
1: బాగుంది సార్?
0: బాగున్నామండి. ఏసు మంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: పూజ సినిమా నుంచి ఎన్నెన్నో జన్మల బంధం, ఈ పాట కావాలి సార్.
0: పూజ
1: మా గోదావరి ఆలోచన.
0: ఓకే అండి.

హలో, నమస్కారం అండి. బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు సార్? భలే దొంగలు. భలే దొంగ. ఓకే ఓకే. ఎవరండి దాంట్లో హీరో? బాలకృష్ణ గారు. ఓకే అండి, మీకోసం భలే దొంగలు ఏ పాట కావాలండి? ఓకే ఓకే అండి, మీకోసం ఆ పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: హలో హలో హలో, మీరు వింటున్నారు మనసు పలికే. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు మనసు పలికే. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇవాళ ఏ చిత్రంలోంచి పాట వినాలనుకుంటున్నారండి? కిరాయి కోటిగాడు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే,
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: సాల్మన్ గారు, రేవుల్ బాబు గారు, పోలయ్య గారు.
0: ఓకే ఓకే అండి, వారందరి కోసం పాట వినేద్దాం.
1: సాల్మన్ గారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: వెళ్ళారా, మీ మనసులో మాట చెప్పాలనుందా,
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ఉంటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. హలో
2: హలో
0: హలో, వెల్కమ్ టు మున్సిపాలికే అండి.
2: మేడం గుడ్ మార్నింగ్, నమస్తే. మేడం
0: ఓకే అండి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
2: నేను చాలా చాలా బాగున్నాను మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
2: శేషిరెడ్డి మాట్లాడుతున్నాం మేడం, సూరేపల్లి మేడం.
0: శేషిరెడ్డి గారు, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: సీతాయల నుంచి ఒక పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, సీతాయల నుంచి ఒక మంచి పాట వినేద్దాం.
2: సమయానికి తగితే ఓకే చేస్తే సాంగించుకుంటాం మేడం.
0: అవునండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో
1: హలో
0: హలో గుడ్ మార్నింగ్ అండి. హలో మల్సూదన్ రెడ్డి గారు చెప్పండి. శ్రీరాములయ్య శ్రీరాములయ్య నుంచి మంచి పాట విన్నాము. ఓకే సార్, లేదండి చెప్పండి. ఆన్లైన్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, చెప్పండి. ఓకే
1: మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మీకోసం ఆ పాట వచ్చేసి వినేద్దాం.
1: ఓకే, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు మనసు పలికే శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. సమయం సరిగ్గా

0: హలో, వెల్కమ్ టు మార్క్ అప్రమ్ మహారాణి అండి. సార్, ఈరోజు మనకు ఒక చిన్న సరదా అయిన గేమ్ షో ఉంటుంది.
1: వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మీరు వచ్చారంటేనే సంతోషము, ఉల్లాసము, ఉత్సాహం అన్ని వచ్చేస్తాయి. ఓకే సార్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మన గేమ్ పేరేంటంటే వెంటనే గుర్తొచ్చే పదం.
1: వెరీ గుడ్, చాలా చెప్తేనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది,
0: చాలా బాగుంది సార్ గేమ్ కూడా. ఎలా అంటే, మనము శ్రోతలకు ఒక పదం చెప్తాం, శ్రోతలకు ఒక పదం చెప్తాము, ఆ పదం వినగాలని వాళ్ళకి మొదటగా ఏ పదం గుర్తొస్తుందో అది వెంటనే చెప్పాలి.
2: వెరీ గుడ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్.
0: దీనికోసం వారు ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు, గూగుల్ లో సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. మనసులోకి వచ్చిన మొదటి పదం చెప్పేస్తే చాలు మనకి. అది ఎలా అంటే, ఇప్పుడు అమ్మ అని అనగాలని

0: మనకు గుర్తొచ్చేది అమ్మ ప్రేమ, అనురాగం, ఆప్యాయత,
1: అమ్మ మనకు పాడిన మొదటి పాట,
0: పాట అమ్మ జోల పాట,
1: అంతే.
0: ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి. అలాగే నాన్న అంటే నాన్న మనకిచ్చే ధైర్యం, నాన్న ఒక బాధ్యత, ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగే మనకి వాన అనగానే మనకు చాలా చల్లగా వాన పడుతూ ఉంటే మనం ఏం తినాలనిపిస్తుంది, మనకి చక్కగా పకోడీలు తినాలనిపిస్తుంది. అలాగా అంటే మనకు ఒక పదం చెప్పామంటే దానికి రిలేటెడ్ గా ఉండే పదాన్ని మనకి వాళ్ళు చెప్పాలి.
1: సో మరి మన శ్రోతలు వింటుంటారు అనుకుంటాము.
0: అవును సార్.
1: సో శ్రీలత గారు వచ్చారంటేనే ఏదో కాన్సెప్ట్ తోటి ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషపరిచే కాన్సెప్ట్ తోనే వస్తారని శ్రోతలందరూ ఎదురు చూస్తుంటారు.
0: అవును సార్. ఓకే
1: చెప్పండి,
0: ఈ రోజు మనకి ఏం షోకి మరి మొదటి కలర్ ఎవరు చూసేద్దామా?
1: చూద్దాం.
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ధనలక్ష్మి గారు. ఎలా ఉన్నారు?
1: ఒకసారి గుర్తుపట్టారు శ్రీలత గారు, ధనలక్ష్మి గారు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు ధనలక్ష్మి గారు.
0: అవునండి.
1: ఇంకో కాల్ ఉన్నారు, ఆ కాల్ ఎవరు వారు ఫోన్ చేసిన తర్వాత మాట్లాడదాం.
0: అవునవును.
1: చెప్పండి ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? అంత ఉత్సాహంగా మాట్లాడేది ధనలక్ష్మి గారేనండి.
0: అవునండి, మన మొదటి కాలర్ కూడా ఇప్పుడు ధనలక్ష్మి గారే ఉంటారు.
1: సో మరి ధనలక్ష్మి గారు ఫస్ట్ కాలర్ అయితే ఈ రోజు మన కార్యక్రమం సూపర్ హిట్ అవుతుందని ఎలాంటి సందేహం లేదంటారు.
0: అసలా
1: చెప్పండి
0: ధనలక్ష్మి గారు, గేమ్ షో విన్నారా అండి? మరి చెప్పగలుగుతారా? ఇప్పుడు పెళ్లి అనగానే మనకేం గుర్తొస్తుందండి?
1: సూపర్ సూపర్ ధనలక్ష్మి గారు.
0: ఇంకా అండి, అవునండి,
1: అదొక అదొక సందడి సందడి వాతావరణం.
0: పెళ్లి అంటేనే జీవితంలో ఒక మరుపురాని సన్నివేశం సార్ అది. లైఫ్ లో ఆ మంగళ వాయిద్యాలు, తలంబ్రాలు, అవన్నీ కూడా మనం మర్చిపోలేము లైఫ్ లో,
1: అంతే కదండి ధనలక్ష్మి గారు? ఓకే, వెరీ గుడ్.
0: అలాగేనండి, స్కూల్ అనగానే ఏం గుర్తొస్తుంది ధనలక్ష్మి గారు? మీకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ ఎవరు ఉన్నారండి? ఎవరో తెలుసుకోవచ్చా అండి మీ మంచి ఫ్రెండ్? కోటేశ్వరి గారు. ఎప్పటి నుంచి అండి మీ ఫ్రెండ్?
1: ఓకే ధనలక్ష్మి గారు, ఇప్పుడు మాకు ఒక విషయం స్పష్టంగా క్లారిటీ చెప్పాలి. చిన్నప్పుడు పాఠశాలలో ఏం గోల్ చేశారు చెప్పండి. అవునా? సో ధనలక్ష్మి గారు అంటే చిన్నప్పటి నుంచి వెరీ గుడ్,
0: అలా చేయాలన్నమాట.
1: చాలా చక్కగా చెప్పారండి,
0: చాలా చక్కగా చెప్పారండి ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.

0: మహిళలు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి శ్రేత గారు.
1: చెప్పండి సార్.
0: ఆటోలో కానీ జర్నీలో కానీ మనం వెళ్తున్నప్పుడు ఏదైనా అనుకోకుండా సహాయం కావాల్సి ఉంటే పోలీస్ సహాయము, మనము శక్తి యాప్ను ఉపయోగించుకోవడము లేదా 100 నెంబర్ను ఫోన్ చేసినట్లయితే తక్షణమే పోలీస్ సహాయం మనకు అందుతుంది. సో మనం ఆటోలో వెళ్తున్నా బండి మీద వెళ్తున్నా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు.
1: ఫోన్ నెంబర్ మరొకసారి చెప్తారా సార్? 100 ఓకే అండి.
0: ఖచ్చితంగా మనకు పోలీస్ సహాయం అవుతుంది. లేదు మన ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్లేస్టోర్ లోకి వెళ్లి శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 3 ఒకసారి చెక్ చేస్తే మనం ఉన్న ప్రదేశం లొకేషన్ అంతా కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. సో వారు వెంటనే మనకు ఫోన్ చేసి రియాక్ట్ అవుతారు. ఆపద సమయంలో ఈ ఫోన్ నెంబర్ ను ఈ యాప్ ను మహిళలు చక్కగా ఉపయోగించుకోవాలి.
1: అవును సార్, ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. హలో, వెల్కమ్ టు మార్కాపురం మహారాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు మేడం? ఒక్కసారి మీ పేరు చెప్తారా?
0: హలో, సల్మా గారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సల్మా గారు అంటే ఎలా ఉండాలి, ఎంత యాక్టివ్ ఉండాలి? నేను డల్గుంటే మమ్మల్ని

0: చేయాలి సల్మా గారు అంటే. అసలు ఆ పేర్లు ఎంత ఎనర్జీ ఉంది చెప్పండి. కార్యక్రమాలు వింటూ ఉన్నారా? కార్యక్రమాలు వింటూ ఉన్నారా? ఓకే ఓకే, మాట్లాడండి మా శ్రీలత గారితో.
1: ఓకే అండి. సల్మా గారు, ఈరోజు గేమ్ షో విన్నారా అండి? ఓకే అండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మేము కొన్ని ఒక పదాలు చెప్తాము, ఆ పదానికి రిలేటెడ్ గా ఉండే ఆ పదం గురించి మీరు చెప్పాలి. అంటే అమ్మ అనగానే ప్రేమ, ఆప్యాయత ఎలా గుర్తొస్తాయో, పెళ్లి అనగానే తలంబ్రాలు, భాజపదంత్రీలు ఎలా గుర్తొస్తాయో. అలాగే ఇప్పుడు మేము ఒక వర్డ్ ఇస్తాము, ఆ ఒక పదాన్ని గురించి మీరు దానికి సంబంధించిన ఆన్సర్ అయితే చెప్పాలి. ఓకేనా అండి? ఫర్ సపోజ్ మీకు వాన అనగానే ఏం గుర్తొస్తాయండి? వాన ఏంటండి? చినుకులు పడుతుంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా మనకి. ఎప్పుడన్నా వాళ్ళ డాన్స్ చేశారా అండి? ఓ సల్మా గారికి. ఓకే అండి. అలాగే సినిమా అనగానే మీకేం గుర్తొస్తుందండి? కథలు. ఓకే.
2: సల్మా గారు, మీకు చిన్నప్పుడు నచ్చిన సినిమా చెప్పండి ఒకసారి. చిన్నప్పుడు మీకు మీకు నచ్చిన మెచ్చిన సినిమా పేరు చెప్పండి ఒకటి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి.
1: ఓకే ఓకే ఓకే అండి. అలాగే మొబైల్ ఫోన్ అనగానే ఏం గుర్తొస్తుందండి? మొబైల్ మొబైల్ ఫోన్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు?
3: మొబైల్ ఫోన్ అంటే తల్లిదండ్రులు కాల్ చేయాలి, మనుషులు
1: అవునండి. ఒకరితో మనం కమ్యూనికేషన్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మనం ఉపయోగించేది మనం మన చేతిలో ఫోన్ ఉందంటే ప్రపంచాన్ని చూడొచ్చు అని అంటున్నారు ఇప్పుడు. అవునండి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా చాలా మంది ఉపయోగిస్తున్నారు, కానీ ఎక్కువగా చెప్పండి. అవునండి, ఫోన్ మనం మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉంటది. ఓకే ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి సల్మా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: మార్కాపు మహారాణుల కార్యక్రమానికి ఫోన్ కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి మేడం. నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం మరి.
1: చూద్దాం సార్. హలో.
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లీలావతి గారు. వెల్కమ్ టు మార్కాపురం మహారాణులు అండి. బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు గేమ్ షో విన్నారా అండి? ఓకే, ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి, సెలవులు. సెలవులు అనగానే మనకి ఏం గుర్తొస్తాయండి? చాలా కరెక్ట్ గా చెప్పారండి. సెలవులు అనగానే మనకి గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఊరు. మీరు వెళ్ళారండి, మీ పిల్లలతో వెళ్తుంటారండి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు? ఓకే అండి. అలాగే స్నేహం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? స్నేహం, ఫ్రెండ్షిప్.

0: స్నేహం స్నేహం అంటే అవునండి, గాంధీ మహాత్ములు చెప్తారు ఒకరితో స్నేహం చేస్తే అతను ఎంత చెడు అలవాట్లు ఉన్నప్పటికీ అతన్ని మాత్రం వదలకుండా అతనితోనే స్నేహం చేయాలి. అతన్ని చెడు అలవాట్లైనా మానిపించేవాళ్ళు కానీ అతనితో స్నేహం మాత్రం మానకూడదు అని చెప్తూ ఉంటారు గాంధీ మహాత్ములు. స్నేహం చాలా గొప్పది. అలాగే భర్త అనగానే మీకేం గుర్తొస్తుందండి? ఏంటండి చాలా చక్కగా చెప్పారండి. అవునండి, ఆడవాళ్ళకి భర్తే కదండి మొదటి దైవం. ఓకే అండి, నల్లేష్ గారు థ్యాంక్ యూ, లీలావతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే అండి.
1: శ్రీలత గారు, ఇందాక మీరు స్నేహం గురించి అడిగారు.
0: అవునండి.
1: సో స్నేహం అనేది చాలా విలువైనది, చాలా గొప్పది, వయసుతో సంబంధం లేదు.
0: కరెక్ట్. సో
1: కుల మత తారతమ్యాలు లేకుండా చేయగలిగేది ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇందుకు సంబంధించి చెప్పండి, మీరేం చెప్తారు?
0: అంటే జీవితంలో మనము అంటే అమ్మ నాన్నని చూసేసుకోలేము, అన్నా చెల్లెల్ని చూసేసుకోలేము, మనల్ని మనం చూసేసుకోగలిగిన ఒకే వ్యక్తి ఎవరంటే స్నేహితుడు.
1: రైట్.
0: కాబట్టి జీవితంలో ఒక మంచి స్నేహితుడు గాని స్నేహితురాలు గాని ఎప్పుడు మర్చిపోకూడదు సార్.
1: అవునండి. సో ఇందుకు సంబంధించి పాట ఈరోజు మన శ్రోతల కోసం.
0: ఓకే సార్.
2: నేను ఎన్నో అందాలు చెక్కాను,
3: ఈ అందాలన్నీ చూడలేని

0: ప్రియాంక గారు, వెల్కమ్ టు మార్కాపురం మహారాణి అండి.
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. కాఫీ తాగారా? బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, టిఫిన్ కూడా తినేశారు. మరి ఆడవాళ్ళు బలంగా ఉండాలని అంటే ఏ ఆహారం తీసుకోవాలంటారు? అవునండి, ఇప్పుడు ఆడవాళ్ళకి కావాల్సిందే ప్రోటీన్. ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము.
2: లక్ష్మీ ప్రియాంక గారు, లక్ష్మీ ప్రియాంక గారు, మీరు కరెక్ట్ చెప్పారు. ఫ్రూట్స్ తో పాటు మన డైలీ ఫుడ్ లో మనకి ఏముండాలి అంటే ఆకుకూరలు ఉండాలి. పప్పు తినాలి, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. వెరీ గుడ్, అలా తింటేనే హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉంటే చక్కగా ఆలోచిస్తాం, చక్కగా ఆలోచిస్తే కరెక్ట్ స్టెప్ వేస్తాం లైఫ్ లో.
0: చెప్పండి, ఈ రోజు గేమ్ షో విన్నారా అండి? ప్రియాంక గారు, ఓ ఈరోజు మరి ఎటు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వంటగది అనగానే మీకు ఏది గుర్తొచ్చేస్తుందండి? ఓ మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట అయితే. ఓకే, ఇంకా మామిడి పండు అనగానే ఏం గుర్తొస్తుందండి? కదండి, అది సీజనల్ గా చాలా ఇష్టం మనకు ఆ ఫ్రూట్. అది సీజన్ లోనే దొరుకుతుంది కూడా. చాలా మందికి చెప్పండి. అవునండి, ఎండాకాలం మనకు దొరుకుతుంది కాబట్టి అది దొరికినప్పుడే బాగా తినాలి. అలాగే మీకు సెల్ఫీ ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టమా అండి? గుడ్, చాలా మంచిగా చెప్పారు. ఓకే, మంచి అలవాటు అండి. అవును, చాలా మంచి అలవాటు. అలాగే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బంగారం అంటే మీకేం గుర్తొస్తుందండి?
1: బంగారం కూడా కొనడం ఎందుకంటే
0: ఓకే ఓకే ఓకే. సో ప్రియాంక గారు చాలా ఎలా అంటే సార్, మంచి
2: సిస్టమాటిక్
0: గా అంటే సెల్ ఫోన్ కూడా ఈ కాలంలో చాలా మామూలుగా సెల్ ఫోన్ వాడుతూ బంగారాన్ని ఎక్కువగా కొనకూడదు అనుకుంటున్నా, మంచి సిస్టమాటిక్ గా ఉన్నారు సార్ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ అండి ప్రియాంక గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే అండి.

0: హలో
1: హలో,
0: హలో సార్, కాల్ వస్తుంది
1: ఫోన్
0: కానీ
1: అవును ఫోన్
0: ఫోన్,
1: చేస్తున్నారు,
0: అదే అదే మాట్లాడలేదు.
1: మాట్లాడలేదు. సో ఫోన్ కాల్ కట్ అయిపోయింది మేడం.
0: అవును సార్.
1: జనరల్గా
0: హలో
2: హలో
0: హలో గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను
0: విజయలక్ష్మి గారు. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మార్కాపురం మహారాణి అండి. ఇవాళ గేమ్ షో విన్నారా అండి విజయ్ గారు? ఇవాళ గేమ్ షో ఏంటంటే అండి, హలో
2: చెప్పండి.
0: గేమ్ షో ఏంటంటే, ఇప్పుడు మనం అమ్మ అనగానే అమ్మలోని అనురాగం, ఆప్యాయత అలా గుర్తొస్తాయో, ఒక పాట అనగానే మంచి సంగీతము, మంచి సాహిత్యము ఎలా గుర్తొస్తాయో అలాగా. ఇప్పుడు మేము ఒక వర్డ్ చెప్తాము, ఆ వర్డ్ గుర్తు రంగాల్లో మీరు దాని గురించి ఏదైనా రిలేటెడ్ గా ఆన్సర్ చెప్పాలండి. ఓకే ఓకే అండి. కాఫీ
2: కాఫీ
0: కాఫీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఓకే, ఉదయాన్నే మైండ్ ఫ్రెష్ గా ఉండాలని అంటే ఒక కాఫీ పడాలంటారు.
1: మన శ్రోతలందరూ కూడా మార్నింగ్ 7:45 కు హిట్ మీద హిట్ కార్యక్రమాల్లో పాటలు వింటున్నారంటే కాఫీ తాగుతూ సరదా సరదాగా వింటూ ఉంటారండి.
0: అవును సార్, చాలాగా. అలాగే మేడం, మీకు స్వీట్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఏ సందర్భాల్లో మనం ఎక్కువగా స్వీట్స్ ఉపయోగించుకుంటామంటారు? అవునండి, ఏదైనా ఒక శుభవార్త వినగానే మనం స్వీట్ ని ఎక్కువగా మనకి గుర్తొస్తూ ఉంటుంది, సంతోషాన్ని పంచుకున్నామంటాం. అవునండి, అది మన స్వీట్ అనగానే మనకు మంచి విషయం గుర్తొస్తుంది అన్నమాట. అలాగే మీకు మంచి స్నేహితురాలు ఎవరైనా ఉన్నారా అండి?

మంచి ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు? స్నేహితురాలు మరి చిన్నప్పుడు మీ స్నేహితురాలతో బాగా అల్లరి చేశారా? అలాగే మీకు నాన్న అనే పదం వినంగానే ఏం గుర్తొస్తుందండి? అవునండి, నానంటేనే మనకు ఒక ధైర్యం. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మా ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి.

మీరింతవరకు మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం విన్నారు. పాల్గొన్న ఆర్జేలు జిఎల్ నరసింహారావు, శ్రీమతి కె శ్రీలత. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్థలు 2025 ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, పరిచయకర్త కె రాణి.

అని శ్రోతలందరికి కూడా నమస్కారం. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం అండి. ఈ అరబిక్ పదం వక్ఫ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని. అంటే వక్ఫ్ అనేది ఒక మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే గనక పూర్వకాలం మనకి ఒక సత్రాలు కానివ్వండి, అలా ఎలా అయితే ఉన్నాయో గుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఈక్వాలెంట్ మీనింగ్తో మనకి అరబిక్ టర్మ్స్ లో ఇది ఒక ఇస్లామిక్ లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ అని కానివ్వండి, ఇది ఒక ట్రస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో భాగంగా వక్ఫ్లో భాగంగా మనకి ప్రాపర్టీని దానం చేయటం కానివ్వండి, అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం అంటే ఒక ఎడ్యుకేషన్ గురించో లేకపోతే సోషల్ సర్వీస్ గురించో. వక్ఫ్లో అయితే గనక ఎడ్యుకేషన్ అంటే వాటికి సంబంధించి ఈ మసీదులో జరిగేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మా దానికి సంబంధించి కానీ సోషల్ సర్వీస్కి కానివ్వండి, దానికి ఈ ప్రాపర్టీని డొనేషన్ చేస్తున్నాము అనేటువంటి

0: అర్థంతో ఈ వక్ఫ్ అనేది అరబిక్ ప్రదేశం నుంచి మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముస్లింల్లో ఉన్నటువంటి దాన గుణం గురించి, అలాగే ఆ ముస్లింల యొక్క కమ్యూనిటీ సపోర్ట్ గురించి తెలియజేయడానికి ఈ వక్ఫ్ అనేటువంటి అంశం వచ్చింది. వక్ఫ్లో కూడా సుమారుగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి వక్ఫ్ అల్ హసియా, అంటే అది ముస్లిమేతరులకు కూడా అప్లికబుల్ అయినటువంటి చారిటీ యాక్టివిటీస్ ఏవైతే అవన్నీ చేయడానికి. అలాగే వక్ఫ్ అల్ అహ్లీ అనేది ఉంది, అంటే ఒక ఇది ఒక కుటుంబ వక్ఫ్కి సంబంధించింది. దీంట్లో ఏదైనా సరే ఏంటంటే ఎటువంటి ప్రయోజనాలైనా సరే ఆ కుటుంబం యొక్క పెద్దకి చెందుతాయి, అంటే ఆ కుటుంబం ఒక పెద్దకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి చెందుతాయి. అలాగే వక్ఫ్ అల్ మాస్క్ అంటే వక్ఫ్ అల్ మసీద్ అని కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే ఒక ఒక పర్టికులర్ మసీదుకి కానివ్వండి, ఒక స్పెసిఫిక్ మసీదుకి లేదా ఒక స్పెసిఫిక్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో అటువంటి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ దాన్ని వక్ఫ్ అల్ మసీద్ అని కానివ్వండి, వక్ఫ్ అల్ మాస్క్ అని కానీ అంటారు. సో ఓవరాల్గా వక్ఫ్ అనేది ఏంటి అంటే ఒక డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి అర్థం. అయితే ఈ వక్ఫ్లో ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఆ మసీదుకి బెనిఫిట్ అవ్వటం కానివ్వండి లేదా ఆ కుటుంబానికి సంబంధించింది కానివ్వండి అటువంటి ఇవి ఉన్నాయి.
1: తరుణ్ గారు, గతంలో వక్ఫ్ బోర్డుకు గల అధికారాలు ఏమిటి, అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా తెలియజేయండి.
0: గతంలో 1954లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకి ఎనాక్ట్మెంట్లోకి వచ్చిందండి భారతదేశంలో. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ పార్టిషన్ సినారీ ఏదైతే జరిగిందో మనకి 1947లో, అలాగే తర్వాత ఆ చీలిక వల్ల ఆస్తులు పంపకం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసెట్స్ కానివ్వండి, వాటన్నిటిని పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రిలిమినరీ ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఉండేటువంటి అధికారాలు అంటారా, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 1954 స్టాట్యూట్ ప్రకారం ఏంటి అంటే ముఖ్యంగా ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు, వాటిని ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి, అలాగే ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా భూమి కనుక వక్ఫ్ కింద ఐడెంటిఫై అయింది అంటే అది ఆ పర్పస్కి యూటిలైజ్ అవుతుందా లేదా వేరే పర్పస్కి దాన్ని మనం మార్చి వాడచ్చా, ఇటువంటి వాటన్నిటి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే అప్పట్లో ముతావలీస్, అంటే ఎవరైతే ఆ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేస్తారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం కూడా ఈ వక్ఫ్కే ఉంది. అంటే ఆ ముతావలీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముస్లింలే అయ్యేవాళ్ళు. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఆడిటింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన అకౌంటింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి వివాదాలను పరిష్కరించాలన్నా కూడా, ముఖ్యంగా వివాదాలు భూమికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే అది వక్ఫ్ బోర్డులో మాత్రమే పరిష్కరించుకోవాలి, అది కోర్టుకు వెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య అధికారం అన్నమాట.
1: తరుణ్ గారు, అలాగే వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ వక్ఫ్ బోర్డు అనేది 1954 తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1995లో కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 50-45 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డులో ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో ప్రధానంగా దాంట్లో ఒక సరైనటువంటి పారదర్శకత లేదు, అలాగే సరైనటువంటి అకౌంటబిలిటీ లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వక్ఫ్ బోర్డు మీద ఉంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముతావలీస్ మనం ఇందాక ఎవరైతే మేనేజర్లు అని చెప్పేసి అన్నామో వారందరూ కూడా వారికి సరైనటువంటి స్కిల్ కానివ్వండి, సరైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి, సరైనటువంటి ఎఫిషియన్సీ లేకుండా ఆర్బిట్రరీగా ఆ పొజిషన్స్ అనే పంపకాలు జరిగాయి అనేది ఒక ప్రధాన ఆరోపణ. అలాగే మరి జనరల్ పబ్లిక్ దృష్ట్యా చూస్తే కనుక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కానివ్వండి, అలాగే ట్రెస్పాస్ అంటే భూ కబ్జాలని అనొచ్చు, అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా కొన్ని కబ్జాకి గురవటం మిగిలిన వారి ద్వారా కానివ్వండి లేదా దురాక్రమణకు గురవటం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారు కూడా ఆరోపించారు. ఏంటంటే వారి సొంత భూములు వారు ఏదో కోల్పోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే డిస్ప్యూట్స్ లిటిగేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డులోనే పరిష్కరించాలి, కోర్టులకు వెళ్ళకూడదు అనటం వల్ల టైం చాలా వరకు సమయం లూజ్ అవటం, అలాగే దాదాపు కొంతమంది జీవితకాలం కోల్పోయారు కొంతమంది ముస్లింస్

0: వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేసి, అలాగే ఫండింగ్, ఫండింగ్ కూడా ఏంటంటే దీనికి ఎటువంటి ఫండింగ్ ఏదన్నా సరే దానికి వాళ్ళు రేజ్ చేసుకోవాల్సిందే తప్పించి గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు ఇది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక బోర్డుకి లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు పేర్కొంటూ వచ్చేసింది. సో దానికి పరిష్కారమే నేడు వచ్చినటువంటి 2025.
1: తరుణ్ గారు, అసలు గతంలో ఉన్న వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించాల్సి వచ్చిందంటారు?
0: మనం ఇందాక అనుకున్నట్టు గతంలో ఉన్నటువంటి 1954 కానీ అలాగే 1990 చట్టంలో కూడా కొన్ని లొసుకులు ఉండటం, అలాగే సమస్యలు పేర్కపోవటం, ఇటువంటి అంశాలన్నీ కలిపి 2025లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో ప్రధానంగా పారదర్శకత తీసుకురావటం, అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకొచ్చి ఈ వక్ఫ్ రికార్డ్స్ గతంలో ఏవైతే మిస్ అయినాయో వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయడం ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఈ కరప్షన్ అనేది జరగకుండా, అలాగే ఎటువంటి ఎంక్రోచ్మెంట్, గతంలో వక్ఫ్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి భూములు కోల్పోతున్నారని చెప్పేసి అటువంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తీసుకురావటం, అలాగే ముఖ్యంగా మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాపాడేందుకు ఈ వక్ఫ్ చట్టం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే మనం గమనించినట్టయితే గనక వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం మహిళలు దీని పట్ల సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే భర్తను కోల్పోయినటువంటి ముస్లిం లేడీస్ కానివ్వండి, అలాగే కొంచెం వృద్ధ మహిళలు కానివ్వండి, ఎవరికైతే సపోర్ట్ లేకుండా ఉన్నారో వారు దీని నుంచి పరిష్కారం వస్తుందనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏదన్నా వివాదం వచ్చినట్టయితే గనక ఆ వివాదాన్ని పరిష్కరించే అథారిటీ ఇదివరకు కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీగా లోకల్ అథారిటీ ఎవరైతే అంటే ఒక కలెక్టర్ కానివ్వండి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే యాక్సెస్ టు డిజిటల్ రికార్డ్స్ ఉందో, ఎవరికైతే ఈ భూమి మీద పూర్తిగా అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉందో వాళ్ళు కూడా కలిపి కూర్చుని ఒక బోర్డు వారితో కలిపి ఈ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రాసెస్ చేస్తారు. అలాగే కొంతమంది నాన్ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ గవర్నెన్స్లో పెడతాం అనేది జరిగింది. మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ రెవెన్యూ అనేది వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే కోల్పోతుందని ఆరోపిస్తున్నారో ఆ రెవెన్యూ అనేది పెంచి దాన్ని వక్ఫ్ బోర్డుకి అందించాలి అనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అందరికి సామాజిక న్యాయం జరగటం అనేది, అలాగే ఈ ముస్లిం మహిళలకి మనం ఇది చేకూర్చాలి, బలం చేకూర్చాలి అనేటువంటి ఇవి.
1: తరుణ్ గారు, వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేది ఏదైతే ఉందో దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దీనిలోనే ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే వక్ఫ్ని ప్రారంభించడం దగ్గర నుంచి దాని యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడం దగ్గర నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి క్వామీ వక్ఫ్ బోర్డ్ తరఖాతీ స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్ నేడ్ అనేది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్కి ఈ కంప్యూటరైజేషన్ కానీ డిజిటలైజేషన్ కానీ చేస్తే కనుక ఆ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్స్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ టేకప్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి అవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ వక్ఫ్ రికార్డ్స్ అన్నింటిని కూడా డిజిటైజ్ చేయటం ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూడొచ్చు. సో ఇటువంటివన్నీ ప్రవేశపెడతాం వల్ల ఏంటంటే వక్ఫ్ ఆస్తులకి రక్షణ కల్పించడం, అలాగే వక్ఫ్ అనేది ప్రతి ఒక్కరికి చెందింది అని చెప్పేసి తెలియజేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: తరుణ్ గారు, వక్ఫ్ బిల్లు 1995 అలాగే వక్ఫ్ సవరణ బిల్లు 2025కి మధ్య గల తేడాల గురించి తెలియజేయండి.
0: ముందుగా మనం వక్ఫ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు దాని ప్రయాణం చూసినట్టయితే గనక దాదాపుగా 70 ఏళ్ళు ఈ బోర్డ్స్ అనేది కన్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా

0: మరి వక్ఫులో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఏ ఆస్తి ఎక్కడుంది అనేది తెలియకపోవటం ఒక లక్ష్యం అయితే, రెండోది ఆస్తి మేనేజ్మెంట్ ఎవరి కింద ఉంది, తర్వాత ఆస్తి ఎవరు మేనేజ్ చేయాలంటే అథారిటీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోవటం, ఇటువంటి అన్ని కారణాల చేత ఇవాళ ఈ 2025 అనేటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు దీనికి సవరణ మధ్యలో 1995లో కూడా జరిగింది. మనం ఇందాక 1954 ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేది మాట్లాడుకున్నాం.
1: అవును.
0: అది మొదటి స్థాయి కాబట్టి ఆస్తుల మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి 1995లో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ని మరింత బ్రాడెన్ చేస్తూ వారికి కొన్ని పవర్స్ పెంచడం కూడా జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడం, అలాగే మేనేజ్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి వక్ఫ్ బిల్ 2025లో ప్రముఖంగా జరిగింది ఏంటి అంటే, ఈ డిజిటలైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, దాని పరిరక్షకులు ఎవరు, ఆ రెండు లింక్ చేయటం వల్ల ఏంటంటే సగం వివాదాలకి అక్కడే చెక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది పారదర్శక తీసుకురావటం. ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా ఆడిటింగ్ జరగటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ అథారిటీ వారితో ఇన్స్పెక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరగటం వల్ల ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే ఏ ఉద్దేశంతో అయితే దాన్ని డొనేషన్ కోసం దాన్ని దానం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్దేశం కోసం అది వాడబడుతుందా లేదా అని ధృవీకరించేటువంటి వ్యక్తి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ అథారిటీ అనేది ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా ఏమనుమానం సరే ఒక గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ వల్ల దీనిలో పారదర్శకత అనేది వస్తుంది. సో ఇది ఒక రాడికల్ చేంజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు.
1: సార్, అలాగే వక్ఫ్ బోర్డు వక్ఫ్ నిర్వహణలో ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 2025 యాక్ట్లో ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ని మనం అంటే దీన్ని పాలించే తీరుని మోడర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా దాంట్లో ఒక పారదర్శకత అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ముస్లింలు ఆ గతంలో లేడీస్కి లేనటువంటి అంటే మహిళలకి లేనటువంటి అధికారాలు కూడా నేడు దీని ద్వారా కట్టబెడతాం అనేది జరిగింది. మహిళలకు అవసరమైనటువంటి లీగల్ కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే వారికి కావాల్సిన సోషల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారా రావడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కొన్ని వక్ఫ్ బోర్డుల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆ ప్రాపర్టీ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి అదే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల ఆ ప్రాపర్టీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ రహిత రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారు.
1: సార్, మరి అసలు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటే, మరి ముస్లింస్ లో మాత్రం కొన్ని వర్గాలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయంటారు?
0: ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉందో కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాన్ మెంబర్స్ నాన్ ముస్లింలు ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయటం వల్ల పూర్తిగా గతంలో ముస్లింలకు ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వారు ఇంటర్ఫీర్ అవుతున్నారనేది వారి ఉద్దేశంగా ఆర్టికల్ 14, 25, 26కి ఇది వైలేషన్ అని చెప్పేసి వారు ఉద్దేశంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే గనక ఆర్టికల్ 14, 25, 26 ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయటానికే ఈ సంస్కరణ తీసుకురావడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్నాయి, అవి నేడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గనక వచ్చినట్టయితే గనక అక్కడ జరిగేటువంటి పనులకి వారు అడ్డు చెప్తారని కానివ్వండి, డెవలప్మెంట్ ఆగిపోతుందనేటువంటి ఉద్దేశం వారిలో కొంత భయం ఉంది.
1: తరుణ్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే అసలు ముస్లింస్ లో ఉన్న అపోహలను ఈ చట్టం ఏ విధంగా పోగొడుతుంది?
0: ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఉన్నారో, అలాగే అమిత్ షా గారు కానివ్వండి, ఈ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మైనారిటీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు కానివ్వండి, అలాగే పలువురు వక్తలు ప్రసంగించడం జరిగింది. దాదాపు పార్లమెంటు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా

0: సాగినటువంటి చర్చల్లో ఈ వక్ఫ్ చర్చ అనేది ఒకటి. అటువంటి టాపిక్ మీద అటు రాజ్యసభలో కూడా అంతే సుదీర్ఘ చర్చ జరగటం, బిల్లు రెండు హౌస్లోనూ పాస్ అవటం కూడా జరిగింది. మరి దీనికి ఇంతమంది మద్దతు ఇచ్చారు, అలాగే ముస్లిం సభ్యులు కూడా కొంతమంది దీన్ని స్వాగతిస్తూ చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అపోహలు తొలగించే రకంగా ఏంటి అంటే, ముస్లింల యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో కూడా ముస్లింలే వారి ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అమెండ్మెంట్స్ అంటే ఎక్కడైతే పారదర్శకత కావాలనుకుంటున్నామో, అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఒక జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వారు జిల్లాలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక అధికారిగా ఉంటారు. సో ఆ అధికారికి మనం నువ్వు కేవలం ఈ మతం వారికి మాత్రమే చూడు, ఈ మతం వారిని చూడొద్దు అనేటువంటి చట్టం ఎక్కడ భారత రాజ్యాంగంలో లేదు. ఆ ఉన్న చట్టాన్నే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అపవాదులు వారి మీద పడకుండా ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వక్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు రకరకాల వక్ఫ్ బోర్డ్స్ ఉంటే ఇప్పుడు ఒక సింగిల్ వక్ఫ్ బోర్డు పెట్టేసి వీటన్నిటినీ కూడా ఒక పారదర్శకత తీసుకురావటం, వివాదాలను తగ్గించటం, అలాగే ఉన్నటువంటి ప్రాపర్టీస్లో నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధానంగా దీన్ని ప్లాన్ చేసి ఆ ఆదాయాన్ని తిరిగి వక్ఫ్ బోర్డు యొక్క వెల్ఫేర్కే ఇవ్వటం, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి వారికి ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి అంశాలు. అలాగే వక్ఫ్ ఆస్తులు ఏవైతే కబ్జాకు కానీ దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి భావించారో గతంలో, వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కలెక్టర్ యొక్క ఆధీనంలో ఇటువంటి వివాదాలకు పరిష్కారం చెప్తూ ఇక మీద అటువంటి జరగవు అనేటువంటిది ఈ బిల్లో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే భాష ఏదైతే ఈ బిల్లో వాడారో దాంట్లో ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని చెబుతూ దాంట్లో అపెండిక్స్లో చేర్చడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వం వారు ఉన్నారో వారి యొక్క పూర్తి కమిట్మెంట్ ఈ బిల్లో కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, చివరిగా నూతన వక్ఫ్ సవరణ చట్టం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం మనం ఇందాక అనుకున్నట్టు అది తీసుకొచ్చేటువంటి వాస్తవాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఈ వక్ఫ్కు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ప్రధానంగా పాఠశాలలు అలాగే వైద్యశాలలు ఇవన్నీ కూడా స్థాపించి అవి మొత్తం పబ్లిక్ సర్వీస్కి కూడా వాడాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జాబ్స్, అంటే ఈ జాబ్స్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్య. కొంతమంది ముస్లింస్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మదర్సాల్లో చదువుకుంటాం వల్ల వారికి సరైనటువంటి క్వాలిఫికేషను అలాగే జాబ్స్ రాకపోవటం ఇవన్నీ ఉండటం వల్ల అటువంటి సమస్యలు కూడా ఈ కొత్త చట్టం చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వారికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కూడా ఈ వక్ఫ్ చట్టం ఉపయోగపడుతుంది.
1: వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఇందాకటి క్వశ్చన్ కి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సో కడప ఆకాశవాణి అనౌన్సర్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ టు సీ ఆల్ యూ. అండ్ ఇంతకీ మీ పేరు పంపించలేదు, ఈసారి మీ పేరు కూడా పంపించండి.

అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్ కుసుమ గారు అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. శుభోదయం జయస్వి గారు అంటూ కోనగొండల రమణారావు గారు, కవిత, జోష్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి అండ్ విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎన్జీఓ కాలనీ కడప నుంచి రెడ్డన్న గారు రైట్ ఆన్సర్ అండి, కానీ రినూవబుల్ ఎనర్జీ అంటూ పంపించారు. సో దీనికి ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంది, చూద్దాం. వాసు గారు మనకి సరైన ఆన్సర్ ని పంపించారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ మనకి తాటిపాముల ఆదిశేష గారు పంపించారు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి శుభదినం, శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అంబిక గారు భవానీపురం నుంచి సరైన సమాధానం గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సత్య, భార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి మనకి సరైన ఆన్సర్ ని అందించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోల నాగలక్ష్మి ఫ్రం నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి, విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం బండారు త్రిమూర్తులు గుప్త గారు, శుభోదయం మీకు కూడా అండి. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మన శక్తి మన గ్రహం, ఆర్ పార్ అండ్ ఆర్ ప్లానెట్. సో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం ఇతివృత్తం మన శక్తి మన గ్రహం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాట్స్. సో వెల్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అనమాట. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్. సో ఈ ఉదయక్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏ సంస్థ ఇనిషియేటివ్? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814 ఈ నెంబర్కి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: కూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పది గంటల 30 నిమిషాలు దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్, ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది, స్టే ట్యూన్.

ధడా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. సో ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సరైన సమాధానం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ అలాగే వివిధ భారతి శ్రోతలకి హాయ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వివిధ భారతి ప్రిన్సెస్ జయస్వి, సీత, సమత, తేజు, చందన. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరైన ఆన్సర్తో వినయ్ ఆంటనీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. అండ్ విజయలక్ష్మి పెద్దకొండూరు విలేజ్ నుంచి మనకి సరైన సమాధానాన్ని పంపించారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, మీరు చెప్పినవన్నీ రిపీట్ అవుతున్నాయా? అయ్యో, ఇక్కడంతా బానే ఉందండి. సో ఏదన్నా సమ్ లిటిల్ టెక్నికల్ ఇష్యూ ఉందేమో, ఒకసారి చెక్ చేద్దాం. సరైన సమాధానంతో భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుంచి పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఆర్జే జయస్వి గారు, హాయ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం, దిస్ ఇస్ ఖుషీ ఫ్రం విజయవాడ, హాయ్ ఖుషి. అండ్ సరైన ఆన్సర్తో సిరిగిరి రామ్ప్రసాద్ ఫ్రం మార్కాపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు చనమండ నుంచి సరైన సమాధానం. కోనకొండ రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు మనకి. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు అస్సాంలోని ధూమ్ ధమ అంటూ పంపించారు. సో నాకైతే అర్థం కాలేదండి మీ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపాండి రామర్, మోనిషా సి, మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానాన్ని అందించారు.

నిలిచారు ఇందాకటి నా ప్రశ్నకి. అలాగే రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అంటూ పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రేడియో రిలే నాకు సరిగా రావటం లేదమ్మా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ వరకు బానే ఉందండి. మరి ఏమన్నా ఆయా ప్రాంతాల్లో ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో తప్పకుండా నేను తెలియజేస్తాను. అండ్ సరైన సమాధానంతో నగేష్, అన్వర్, క్రిష్ వీరందరూ పంపించారు. థ్యాంక్ యూ. సో వెల్, ప్రాజెక్ట్ ఉదయక్ అనేటువంటిది బీఆర్ఓ సరిహద్దు రోడ్డు సంస్థ యొక్క ఇనిషియేటివ్ అనమాట. అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ బ్రో బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించింది. సో ఈ యొక్క సంస్థ యొక్క ఇనిషియేటివ్. ఉదయక్ అంటే ఉదయించే సూర్యుడు అని కూడా దీనికి అర్థం వస్తుందన్నమాట. సో ఇది ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కి. అండ్ 10:38:38 అయిపోయింది క్లాక్ లో టైం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114. ఓకే, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? నాకు మీ ఆన్సర్స్ ని మెసేజ్ చేస్తూ ఉండండి. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం నుంచి, జయస్వి మేడం గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ అందరూ మంచి ఆలోచనలతో మంచి పనులతో మంచి మార్గంలో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను బంగారు తల్లి అంటూ. మనకి అక్టోబర్ 7 ఇవాళ ప్రపంచ మంచి పనుల దినోత్సవం కూడా, ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తుండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 49 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో. టైం ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి గారు అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి రైట్ ఆన్సర్ మన కోసం అందించారు. జయస్వి గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సో మాకు ఏమీ వినలేకపోతున్నాము. సో వేవ్స్ ఓటీటీ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అందులో నిరంతరాయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వినొచ్చు. వేవ్స్ ఓటీటీ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు వివిధ భారతి, విబిఎస్ తెలుగు, విజయవాడ సేమ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు నిరంతరాయంగా ఈ ప్రసారాన్ని వినొచ్చు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్ అందించారు రూపా సాయి అని కూడా అంటారట కదా, ఆహా థ్యాంక్ యూ. అండ్ జేసు గారు, నిన్నటి ప్రోగ్రామ్ సందరే సందరి చాలా బాగుంది, సింగర్ గారు ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గపల్లి విలేజ్ నుంచి మనకి క్రిష్ చిన్నబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ అంటూ రికెల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామలక్ష్మి గారు అమలాపురం నుంచి, సరైన ఆన్సర్. జేస్వి ఒక పాట పాడండి ప్లీజ్. తప్పకుండా అండి మురళి గారు. ఈస్టర్ ద్వీపం ఎక్కడుంది అంటే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సునంద ఫ్రమ్ అనంతపురం నుంచి, హాయ్ సునంద గారు, నైస్ నైస్ టు సీ యువర్ మెసేజ్. రంగచారులు గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ తెనాలి నుంచి కరీంనగర్, మీ యాంకరింగ్ చాలా బాగుంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎఫ్ఎం అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. అంతా బాగుంది బట్ వాట్స్ యువర్ నేమ్, కైండ్లీ షేర్ యువర్ నేమ్ సార్, మీ పేరు కూడా మా కోసం పంపించండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి బాలశంకర్ సరైన సమాధానం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హంబుల్ కన్సర్న్. అండ్ రాణి ఫ్రమ్ పోరంగి నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హాయ్ జేఎస్పీ అంటూ. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి, వాసు గారు సనుబండ నుంచి, కడప వినయ్ గారు, వినయ్ ఆంథనీ ఫర్ రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ సరైన ఆన్సర్ అందించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి ఓకే మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అయ్యో రాంగ్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన సమాధానం అందించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? పెసిఫిక్ మహాసముద్రం అండి. ఎస్, ఇది 1722 డచ్ అన్వేషకుడైనటువంటి జాకబ్ రోగి విన్ అనేటువంటి ఆయన ఈ యొక్క ద్వీపాన్ని కనుక్కున్నాడనమాట. సో ఆ దానికి ప్రతీకగా గౌరవార్థంగా పెసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ద్వీపం అయితే ఉంది. సో చాలా మంది నాకు ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:52 అయిపోయింది మన క్లాక్ లో టైం.

రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మనకి మెసేజ్ చేశారు, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు, సో తొందరలో కలుసుకుందాం అండ్ ఒక పాట పాడండి, తప్పకుండా పాడతాను. ఆదిశేష్ గారు పసిఫిక్ మహాసముద్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెస్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎం గౌస్ గారు, నమస్తే జయస్వి గారు, నమస్తే అండి మీకు కూడా. అండ్ నా ఆన్సర్ ఇంతకీ కరెక్టా లేదా అని చెప్పలేదు, కరీముల్లా తెనాలి నుంచి. సో పసిఫిక్ మహాసముద్రం రైట్ ఆన్సరే కదండి, సో అందరూ సరైన ఆన్సర్స్ పంపించారు కాబట్టి గ్రూప్ గా చదివి అందరివి కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పానన్నమాట. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మీ అందరి కోసం. ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆర్పి పట్నాయక్ గారి మ్యాజిక్ విని, రైట్? సో

సంతోషం మూవీ నుంచి ఈ పాట పాడుకుని చాలా కాలం అయింది కదా, సో మీ అందరి కోసం ఎంతో సంతోషంగా డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సాంగ్ చాలా బాగుంది సూపర్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ అండి. మీకు కూడా కరీముల్లా గారు ఫ్రమ్ తెనాలి నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెస్సీ విజయ్, ఈ రోజు మీ షో చాలా బాగుంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్. అండ్ బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పెసిఫిక్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బంగారు తల్లి, మొన్న మొన్ననే ఋషి పంచమి నాడు ఇలా జరిగింది, అండ్ ఇవాళ మీరు షో చేసే చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాట చక్కగా పాడారు అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీకు కూడా ధన్యవాదాలండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ షో. కలుసుకుందాం అతి త్వరలో. ఓకే, అంటర్ డాన్స్ టీట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ మీ అందరి కోసం కలుసుందాం రా మూవీ నుంచి. పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే మీకోసం ఈ పాట వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. నేను మీ ఆర్జే జేఎస్వి.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్దికి బాటలు వేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్టంలో నగర వనాలు, ఎకో టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాపట్ల, చీరాల, కోటప్పకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్లలో ఏర్పాటు చేసిన 6 నగర వనాలు, వెలుగోడులో నల్లమల జంగిల్ సఫారీ, మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ రూట్, అరోమా కెనపీ వాక్కు సంబంధించి 3 ఎకో టూరిజం ప్రాజెక్టులను నిన్న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఇప్పటివరకు 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా రాష్టంలోని విద్యుత్ సంస్థల్లో అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారుతుందని పార్లమెంట్ సభ్యులు శివనాథ్, చిన్ని అన్నారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నారని, ఈ నెల 15వ తేదీన భారత రాష్టపతి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును పెంచింది. గతంలో 5.25% ఉన్న రేటును 25 బేసిస్ పాయింట్స్ మేర పెంచింది. 3 రోజుల పాటు ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతరాయ అధికార ప్రస్థానాన్ని కేంద్ర కేబినెట్ కొనియాడింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:08 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మన జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి దశలు 4 కదండి. సో అందులో బాల్యం, యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత వృద్ధాప్యం, ఇలా 4 దశలుగా మన జీవితాన్ని అయితే విభజిస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దశ ఏంటి అంటే యవ్వనం కదండి. సో టీనేజ్ అలా వచ్చిందంటేనే కొత్త ప్రపంచం మొదలయ్యేటువంటి వయసు, కొత్త స్నేహాలు, కొత్త భావాలు, ఇలా అన్ని కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఈ స్టేజ్ లో అన్ని ఎగ్జైటింగ్ అనిపిస్తాయి, కానీ ఇదే వయసులో తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా టీనేజ్ లో కలిగేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్, లవ్, ఫ్రెండ్షిప్స్ అండ్ అలాగే కొంతమంది వల్ల కలిగేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి, ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాన్ని తర్వాత చాలా పెద్ద మలుపు తిప్పేటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ ని మన తెలుగు సినిమాల్లో కూడా చాలా చక్కగా చూపించారనమాట కొన్ని సినిమాల ద్వారా. అంటే టీనేజ్ లో ఉండేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ మనం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తర్వాత జీవితం ఎటు మలుపు తిరుగుతుంది, అలాగే ఫ్రెండ్షిప్స్, మంచి ఫ్రెండ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల మనం ఎలా దిగజారిపోగలం అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన తెలుగు సినిమాల్లో కూడా ఈ టీనేజ్ ఫేజ్ ను చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ సినిమాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి కూడా ఈ రోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంకెందుకు, మరి ఇలాంటి బ్యూటిఫుల్ స్టేజ్ ని ఆనందంగా మరి కొనసాగించాలంటే ఆనందం ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయాలన్నమాట. అండ్ తిప్పు అండ్ సత్య వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి. అండ్ అలాగే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి నిజంగానే టీనేజ్ అనేది ఒక గోల్డెన్ ఫేజ్ అండ్ అలాగే చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి ఫేజ్ కూడా. సో మరి ఈ విషయాన్ని మన తెలుగు సినిమా దర్శకులు ఎంత అద్భుతంగా చూపించారు, ఆ సినిమాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ముందుగా చెప్పాలంటే శేఖర్ కమల గారి హ్యాపీ డేస్, అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలు తీసుకోండి, టీనేజ్ నుంచి అడల్హుడ్ లోకి అడుగు పెట్టే ముందు ఆ మధురమైనటువంటి క్షణాలకు ఈ సినిమాలు చక్కటి నిదర్శనాలని చెప్పొచ్చు. కాలేజ్ ఫ్రెండ్షిప్స్, అల్లరి, అప్పుడప్పుడే మొదలయ్యేటువంటి బాధ్యతలు ఈ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అండ్ అంతేకాదు, ఈ వయసులో మనకు దొరికేటువంటి స్నేహితులు కానీ ప్రేమ కానీ మన జీవితాన్ని ఎలా మార్చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ సినిమాల ద్వారా చక్కగా చూపించారన్నమాట. మంచి స్నేహితులు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు, కానీ చిన్న తప్పులు, అపార్థాల వల్ల మనం ఎంత మానసిక ఒత్తిడికి గురవుతామో, అలాగే బాధ్యతలను ఎలా స్వీకరించాలి లో కూడా ఈ సినిమాలు మనకు చాటి చెప్తాయి. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, మన చుట్టూ ఉండేటువంటి బంధాలు అని ఆ ఏజ్ నుంచే తెలుసుకోవాలి అని చూపించేటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు హ్యాపీ డేస్ అండ్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ అలాగే ఇంకొక చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, బ్రోచే వారెవర్రా. సో ఈ సినిమాలో కూడా ఒక ముగ్గురు స్నేహితులు చదువును పక్కన పెట్టేసి వాళ్లు చేసినటువంటి ఒక చిన్న తప్పు, డబ్బుల కోసం చేసినటువంటి చిన్న తప్పు వాళ్లని ఎలా ఒక పెద్ద క్రైమ్ లో పడేలాగా, అలాగే ఆ తర్వాత వాళ్లు చిక్కుల్లో పడేలాగా చూపించారు మనకి ఈ సినిమా ద్వారా, బ్రోచే వారెవర్రా. అండ్ ఈ సినిమాలో మనం చూస్తే కనుక చూసేటప్పుడు చాలా హ్యూమరస్ గా అయ్యో అనిపిస్తుంది, కానీ అదే మన లైఫ్ లో ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తే ఎంత మానసిక ఒత్తిడికి మనం గురవుతాం అండ్ అలాగే ఎంత టెన్షన్ పడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిందే. టీనేజ్ లో మనం చేసేటువంటి అనాలోచితంగా చేసేటువంటి చిన్న తప్పులను మనం ఎంత సరి చేసుకోవాలని చూసినా కూడా అది కుదరదు. అలాగే ఒక్కోసారి మనం ఏదో జస్ట్ ఫన్ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులే మన జీవితాన్ని, మన ఫ్యామిలీని కూడా చాలా పెద్ద ప్రమాదంలోకి పడేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ సినిమా చెప్తుందన్నమాట. సో థ్రిల్ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, తప్పుడు మార్గాల్ని ఎంచుకోవడం ఎంత తప్పో కూడా ఈ సినిమా మనకు నేర్పుతుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి టీనేజ్ చాలా కేర్ఫుల్ ఉండాల్సినటువంటి ఏజ్, అలాగే గోల్డెన్ ఏజ్ కూడా. సో మరి అలాంటి విషయాన్ని మనకు చెప్పేటువంటి సినిమాలు కొన్ని, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బొమ్మరిల్ల సినిమాల గురించి. హాసిని లాంటి అమాయకత్వం, సిధో లాంటి కన్ఫ్యూజన్. సో ఇదే కదా మరి టీనేజ్ లో ఉండేటువంటి గ్యాప్. సో ఈ విషయాన్ని భాస్కర్ దర్శకత్వంలో వచ్చినటువంటి బొమ్మరిల్ల ద్వారా, ఇది కేవలం ఒక లవ్ స్టోరీగానే కాదండి, ప్రతి ఇంటి కథగా కూడా మనకి చూపించారు. సో టీనేజ్ వచ్చినటువంటి పిల్లలు కాస్త వాళ్లకి కూడా వాళ్ల ఓన్ డెసిషన్స్, చిన్న చిన్నవి వాళ్ళకి డెసిషన్స్ తీసుకునేటువంటి అధికారం అనేటువంటిది కల్పించాలి, లేకపోతే వాళ్లు ఎలా సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని మనకైతే ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించారు. అండ్ టీనేజ్ లో ఉండేటువంటి పిల్లలకు స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి. తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు, కానీ మన మనసులోని భావాలను వారితో ఓపెన్ గా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దాపరికం లేని బంధమే బలమైనటువంటి బంధంగా నిలబడుతుంది అని మనకి చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నారన్నమాట. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే, ఉప్పెన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా మూవీ ఉప్పెన. సో టీనేజ్ లో ఉండేటువంటి ఇద్దరు యువతి యువకుల మధ్య వచ్చేటువంటి ప్రేమ, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, పెద్దల అహంకారం, సో వీటి మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో మనకి ఇందులో చూపిస్తుందన్నమాట. సో టీనేజ్ లో వచ్చేటువంటి ప్రేమలు చాలా వరకు కూడా శారీరక ఆకర్షణ వలన కలుగుతూ ఉంటాయి కదా. సో మరి అలా కాకుండా ఒక మానసికమైనటువంటి బంధమే చక్కగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సినిమా మనకి చూపిస్తుందన్నమాట. అండ్ అలాగే ఆవేశంలో పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మనం గనక ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కూడా ఈ సినిమా మనకి చూపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మల్టీ స్టారర్ మూవీ అనేటువంటి సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు. సో మరి ఇందులో కూడా చిన్నోడి క్యారెక్టర్, అదేనండి మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ లో కూడా ఒక యూత్ మైండ్ సెట్ ని మనకి

చూపించారన్నమాట. చదువు పూర్తయిపోతుంది, ఉద్యోగం లేకపోతే సమాజంలో ఉంచి వచ్చేటువంటి ప్రెషర్ ని తట్టుకుంటూ ఒక సగటు యువకుడి ప్రయాణాన్ని మనకు ఈ సినిమాలో చూపిస్తారనమాట. సో చాలా మందికి ఏంటంటే అలా కాలేజ్ అయిపోగానే వెంటనే ఏదో ఒక జాబ్ అనేది ఉండాలి, ఒకవేళ అది లేకపోతే కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, సో ఇవన్నీ కూడా సహజం కదా. సో ఆ సమయంలో కూడా మనకు అండగా ఉండేది మన కుటుంబమే. బయట వాళ్ల మాటలు విని మన ఇంట్లో వాళ్లతో గొడవ పడకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చిన్న లాజిక్ ని మనకి చిన్నోడి పాత్ర నేర్పుతుందన్నమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఉప్పెనా.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి టీనేజ్ లైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వయసు అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, వాటిలో నువ్వే కావాలి కూడా ఒక అల్టిమేట్ టీనేజ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ని మనకు చూపిస్తారు. టీనేజ్ లో మనకు అత్యంత ప్రాణమైనటువంటి స్నేహితులు స్నేహితురాలు ఉంటారు కదా. సో అప్పుడప్పుడు మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా, అంతకు మించా అనే ఒక అందమైనటువంటి అయోమయం అయితే ఏర్పడుతుంది. సో ఈ సినిమాలో చూపించినట్టు ఆ వయసులో ఉండేటువంటి ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే నిజమైన ప్రేమను గుర్తించలేక స్నేహాన్ని కోల్పోయేటువంటి రిస్క్ కూడా ఉంది అని చెప్పేటువంటి చక్కటి చిత్రం నువ్వే కావాలి. అండ్ అలాగే అసలు ఇలాంటి టీనేజ్ లైఫ్ అనగానే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సినిమా కొత్త బంగారు లోకం. మొదటిసారిగా అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టీనేజ్ లో ఉండేటువంటి ఆకర్షణలు చాలా ప్రమాదకరం. సో ఆ టైంలో లైఫ్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అలాగే దాని వెనకాల ఉండేటువంటి లోతుపాట్లు, అలాగే మనం ఆలోచనతో ఆలోచించకుండా సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనకు ఎలాంటి కష్టాలను తెచ్చిపెడతాయి, మన లైఫ్ ని ఎలా టర్న్ చేస్తాయి అని చక్కగా చూపించినటువంటి సినిమా. టీనేజ్ లో వచ్చేటువంటి ప్రతి ఫీలింగ్ కూడా చాలా కొత్తగా ప్రపంచంలో అదే సర్వస్వంలో అనిపిస్తుంది. కానీ ఆ వయసులో మన మొదటి బాధ్యత చదువు. చదువును కెరీర్ను నిర్లక్ష్యం చేస్తే జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో, అదే సమయంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా చాలా సున్నితంగా మనకు ఈ సినిమాలో చూపించారు. సో అదనమాట. సో టీనేజ్ అనేది ఒక అందమైన ప్రవాహం లాంటిది, అందులో కొట్టుకుపోకుండా దాన్ని మన ఎదుగుదలకు వాడుకోవాలి. చక్కటి కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ నచ్చిన స్నేహితులతో లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ మీ హద్దులేంటి అని కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి. సో ఇదన్నమాట మరి ఈనాటి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నాయకత్వంలో నిరంతరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రైతు సంక్షేమాన్ని దేశాభివృద్దిలో కీలక భాగంగా భావిస్తున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సేవా సేతు అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలను ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కార్యక్రమంలో పీఎం సూర్యగర్ పథకానికి దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను వివరిస్తామన్నారు. యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 5.50% చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో పత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనమైతే ఎంటర్ అయిపోయాము. సో మరి ఈ రోజు మీకు తెలుసాలో మనం ఒక మంచి ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ప్లేసెస్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఎస్ నిజంగానే కదా, సినిమాల్లో మనకి అలా ఒక పాటలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానివ్వండి, లేదా ఒక కొన్ని కొన్ని సార్లు ఇల్లు చూపిస్తుంటారు, పొలాలు, కొండలు, గట్లు ఇలా చాలా చూపిస్తుంటారు కదా. సో అలా చూసినప్పుడు అబ్బా ఇలాంటి ప్లేసెస్ కి ఒక్కసారైనా మనం కూడా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి మనకి తెలిస్తే మరి నిజంగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. అలాగే కొన్ని కొన్ని సార్లు మనం సినిమాల్లో చూసేటువంటి ప్లేసెస్ ని చూసినప్పుడు కూడా అసలు నిజంగా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయా, ఇలాంటి ఇళ్ళు ఉంటాయా అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలే మనమైతే ఈ రోజు మాట్లాడుకుందాం. మనం మీకు తెలుసాలు యాక్చువల్గా ఏంటంటే 90s టైంలో, అంటే 1990s అండ్ అంతకు ముందు కూడా చాలా వరకు ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఫిల్మ్ స్టూడియోస్లోనే జరిగేవన్నమాట. సో అక్కడ ఏంటంటే ఒక సినిమా సెట్ వేసేవారు, ఎలాగా ఇళ్ల సెట్ ఉండేది. అండ్ మనం చూస్తే కనుక 80s 90s, సో కాస్త బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాస్త అప్పుడప్పుడే కలర్ సినిమాలు వస్తున్నటువంటి సినిమాలన్నింటిలో కూడా పెద్ద ఇళ్ళు, మధ్యలో మెట్లు ఇలా కనిపిస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా నిజమైన ఇళ్ళు కావండి, చాలా వరకు కూడా అవన్నీ సెట్టే వేసి అక్కడ షూటింగ్ చేసేవారు అనమాట. అయితే ఇలా ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఎక్కువగా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో సినిమాల్లో అలా సముద్రం చూపించగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సముద్రం చక్కగా ఆ పక్కన చక్కటి ఇసుక అందులో కూర్చున్నటువంటి ప్రేమికులను మనకి ఇలా చూపిస్తూ ఉంటారు కదా. అలాగా సముద్రం, కొండలు, రోడ్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చాలా వరకు విశాఖపట్నంలోనే షూట్ చేసేవారు అనమాట. ఒకప్పుడు అంటే 90s అంతకుముందు విశాఖపట్నం, చెన్నై ఈ సాగర తీరాలు ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి తీరాల్లో ఈ షూటింగ్ సెట్స్ వేసేవారు. అండ్ అలాగే ఇలా సముద్రం, కొండలు చూపించాలి అనుకున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం, చెన్నై ఇలాంటి నగరాల్లో ఈ బ్యాక్ డ్రాప్స్ ఉండడం వల్ల విశాఖపట్నం తెలుగు సినిమాలకు సహజమైనటువంటి అవుట్డోర్ లొకేషన్ గా, ఒక మంచి సినిమా లొకేషన్ గా ఉపయోగపడేదన్నమాట. అలాగే ఇంకా మనం చెప్పాలంటే ఏ సినిమాలో మనకి ఇది కనిపిస్తుంది అంటే మనసంత నువ్వే, నేను శైలజ, జంబలకడ్ పంబ, అలాగే సాహస వీరుడు సాగర్ కన్య, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశారు.

అనమాట. సో మనం చూస్తే కనుక ఈ మనసంతా నువ్వేలో కానివ్వండి, లేకపోతే జంబలకడి పాంబ, సో ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు, సో వీటన్నిటిలో కూడా ఏదైతే ఓషన్స్ సాగరం అనేది చూపించారో, సముద్రం అనేది, ఈ పంతా కూడా ఇక్కడ విశాఖపట్నం అలాగే చెన్నై లొకేషన్స్ లోనే మాక్సిమం షూట్ చేసినటువంటి సినిమాలు అనమాట. మరి ఇలాంటి మరిన్ని లొకేషన్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నేనింతే.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్, మీకు తెలిసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సినిమాలు మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా, సో అలా సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు, అబ్బా ఇలాంటి ప్రదేశాలు నిజంగా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి కొన్ని ఫిల్మ్ సెట్స్ అంటే ఫిల్మ్ షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రదేశాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రకృతి అందాలను చూపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా షూట్ చేసేటువంటి లొకేషన్స్ లో అరకులోయ అలాగే బుర్రా గుహలు ముందున్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అరకులోయ అందాలను అలాగే బొర్రా గుహల అందాలను మనం చాలా సినిమాల్లో, పాటల్లో, అలాగే ప్రేమ సన్నివేశాల్లో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మనకి కనువిందులు చేశాయని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేసెస్ లాంటి అరకులోయ కానివ్వండి, బొర్రా గుహల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొండలు, లోయలు, జలపాతాలు, గుహలు, ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ కారణంగా ఇవి షూటింగ్స్ చేయడానికి చాలా చక్కటి అవుట్డోర్ లొకేషన్ గా మనకి యూస్ఫుల్ అయ్యాయన్నమాట. సో అలాంటి సినిమాలో చెప్పుకోవాలి అంటే సాహస వీరుడు, సాగర్ కన్య, అండ్ అలాగే ఇంకా కొన్ని సినిమాలు చిరంజీవి గారిది ఉన్నాయి కదా. సో అలాంటి చాలా సినిమాల్లో మనకి కొండవీటి రాజా పాట, ఈ పాటలో మనకు కూడా కనిపిస్తాయి అనమాట. బొర్రా గుహల అందాలు అలాగే అరకులోయ అందాలను చూపించేటువంటి కొన్ని సినిమాల పాటలు కూడా మీకైతే మరి ప్లే చేస్తుంటాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
2: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి

0: కి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్టపతి మనాలిలోని ప్రసిద్ద హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా మనాలి అటల్ టన్నెల్ రోహ్తాంగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రాయి.
2: ఏం రాయలే?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా

0: రాయలను కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని 90s నుంచి కూడా ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఫిల్మ్ లొకేషన్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం. అలాగే పొగమంచు, కొండలు, పచ్చని లోయలు, అలాగే కొలోనియల్ బిల్డింగ్స్. సో ఇలా పాటల్లో ఆకర్షవంతమైనటువంటి విజువల్స్ గా మనకు చూపించేటువంటి ప్లేసెస్ ఎక్కడైనా తెలుసా? ఊటీలో, అలాగే కునార్లో. సో ఈ రెండు ప్లేసెస్ లో ఇలాంటి చక్కటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ గీతాంజలి సినిమా మీకు గుర్తుంది కదా, సో గీతాంజలి సినిమాలో మనం ఆ ఊటీ అందాలను, కునార్ అందాలని మనం అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఊటీలో ఉన్నటువంటి చల్లటి వాతావరణం వల్ల ఎన్నో ఇండియన్ ఫిల్మ్స్ షూటింగ్స్ ఇక్కడే చేశారనమాట. అలాగే హైదరాబాద్, సో 90s లో హైదరాబాద్ లో పెద్ద ఫిల్మ్ సెట్ గా

ఉపయోగపడేందుకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అనగనగా ఒకరోజు అలాంటి సినిమాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజమైన ప్రాంతాలని, రోడ్స్, భవనాలు ఇవన్నీ కూడా మనకి పాటల్లో చూపించారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అన్నమయ్య ఇలాంటి ఎన్నో భక్తిరస చిత్రాలను చిత్రీకరించారు, తిరుపతి ఇలాంటి ప్రాంతాలు. వీటితో పాటు చెన్నైలో ఉన్న ఏవిఎం స్టూడియోస్ కానివ్వండి, విజయవాహిని స్టూడియోస్, ప్రసాద్ స్టూడియోస్ అండ్ అలాగే జెమిని స్టూడియోస్ భారత సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే మన హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఇవన్నీ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే కొన్ని మనం చూస్తే కనుక ఇంకా కొన్ని స్టూడియోస్ లో అప్పటి సినిమాల సెట్టింగ్స్ అయితే ఇంకా అలాగే ఉండి మనల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సో మరి ఈసారి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్లేసెస్ ని కనుక మీరు విజిట్ చేశారనుకోండి, ఫలానా సినిమాలో మనం చూసినటువంటి ప్లేస్ ఇదే కదా అని చెప్పి ఈజీగా మీరు గుర్తుపెట్టేస్తారనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరికోసం మరొక చక్కటి పాటతో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రేసుగురం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం, విత్ యువర్ ఆర్జీ సమత.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీహెచ్ఐఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్లు పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2K రన్ను మార్కాపురంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, శాసనసభ్యులు కందులు నారాయణరెడ్డి జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, అడవులను అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించడం పర్యావరణ సమతుల్యానికి చాలా అవసరమని పేర్కొన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు.

ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో చాలా మంది ఆడవారు ఖచ్చితంగా వాడకంటూ ఒక సంపాదన ఉండాలి అని అనుకుంటారు. అయితే కొంతమందికి చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కానీ కొంతమందికి అవకాశం ఉండదు కదా. మరి అలాంటి వారు కూడా చేయదగినటువంటి, చేయగలిగేటువంటి చక్కటి కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రామ్ లో. మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా కొన్నిటికి అసలు పెట్టుబడి కూడా అవసరం లేనటువంటి కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా చేయగలిగేవి ఏంటి అంటే, సపోజ్ మీరు కనుక చదువులో మంచి పట్టు ఉన్నవారు అయితే చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పడంతో స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఆన్లైన్ ట్యూషన్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇలా ఏ సబ్జెక్ట్ లో నైపుణ్యం ఉంటే ఆ సబ్జెక్ట్ పర్టికులర్ గా చెప్తూ లేదా చిన్నపిల్లలకి చెప్తూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టాండర్డ్స్ పెంచుకుంటూ మీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా మీరు చెప్పగలిగే విధంగా చూసుకొని ఇలా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి, హోమ్ ట్యూషన్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీకు కనుక వంట చేయడం ఇష్టమా, సో మరి అలా మీకు వచ్చేటువంటి బాగా మీకు చేయగలిగేటువంటి వంటకాలని ప్రచారం చేసి ఒక చిన్న చిన్న ఆర్డర్స్ ద్వారా హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు లేదా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ లో చదివే పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ, లేకపోతే ఆఫీసులో జాబ్ కు వెళ్లే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి టైం కుదరదు, బయట ఫుడ్ తింటే పడదు. సో అలాంటి వారికి మీరు చక్కగా ఇంటి తరహా భోజనాన్ని రీజనబుల్ ప్రైసెస్ కి అండ్ అలాగే వాళ్ళకి తగ్గట్టుగా మెన్యూ ప్రిపేర్ చేసి మీరు కనుక అందించగలిగితే ఆ టైమ్స్ లో మీరు ఇలాంటి ఒక క్లౌడ్ కిచెన్ ని కానీ లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో అంత పెద్దగా మేము చేయలేమనుకున్నా కూడా మీకు బాగా వచ్చినటువంటి పచ్చళ్ళు కానీ, పొడులు, స్వీట్స్, స్నాక్స్ ఇలా ఏదైనా సరే వాళ్ళ అంటే మీరు చేయగలిగిన వాటిని ద్వారా ఇలా ప్రచారం చేస్తూ మీ ఫుడ్ ఆర్డర్స్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. అయితే కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా ఏదన్నా ఆహారం విక్రయించేటప్పుడు స్థానిక ఆహార భద్రత లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలు వర్తిస్తాయో లేదో కూడా ఇవి చెక్ చేసుకుని ఒకవేళ అలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే సో అలాంటి ఒక లైసెన్స్ తీసుకొని మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. సో మరి అలాంటి విషయాలు అండ్ అలాగే ఇలాంటి ఎన్నో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ ఉమెన్ కోసం పర్టికులర్ గా చేయగలిగేవి, సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రామ్ లో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గోవింద గోవింద.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక వివరాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 7 అక్టోబర్ 2001 కో జబ్ మేనే గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ తీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ భీ ఆయేగా. ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర సేవా కర్తే హుయే 25 వర్ష పూరే హో గయే. యే జనతా జనార్దన్ కే నిరంతర ఆశీర్వాద్ కా పరిణామ్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రధానమంత్రి 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవాజ్యోతి యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన యాత్రలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. విజయవాడ నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా పూర్తి చేసుకుంటున్న దినం. ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆదుకుని చితికమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతాం. వికసిత భారత గౌరవం చేయాలని సంకల్పం ఏదైతే పోనారో ఆ దిశగా వారు అడుగులు వేయడానికి దోహదం పోవాలని వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమాపేశం కొనసాగుతోంది. ఈ సమాపేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీ హెచ్ఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. విధుల్లో మృతి చెందిన అర్హులైన ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ, గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ శిక్షణ కోసం విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, భూ వర్గీకరణ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట ఆర్థికాభివృద్దిపై సదస్సులో చర్చించారు. ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

0: అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఇంకా ఎంత భూమి సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి చర్చించారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి భూ సమీకరణకు సహకరించేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా చేపట్టిన కీలక చర్యగా పేర్కొంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్ లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయీ, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 13.40 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర నివేదికను సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. కాలువలు, డ్రైన్లు, లాకుల ఆధునీకరణతో పాటు సముద్రంలో కలిసే డ్రైన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరస్ మేళాకు ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. దేశంలోని వివిధ రాష్టాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని శివనాథ్ తెలియజేస్తూ,
2: సరస్సు మేళాకి ఇచ్చే డాక్రా మహిళలందరికీ కూడా విజయవాడ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సరస్సు మేళ 13 నుంచి ప్రారంభమై 30వ తారీఖు దాకా కూడా పున్నమి ఘాట్లో ఉండబోతుంది. తప్పకుండా విజయవాడ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున జరిగే ఈ నేషనల్ సరస్సు మేళాని విజయవంతం చేసి వారి ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ ఉండే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
0: మానవ దైనందిన జీవితంలో పత్తి ప్రాధాన్యతను వివరించేందుకు ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్తి పంటకు మంచి భవిష్యత్తు కల్పించడం, పత్తి సాగు చేసే రైతులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే పత్తి పంటను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా అభివృద్ది చేయడంపై ఈ దినోత్సవం సందర్బంగా దృష్టి సారిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించిన 2K రన్ను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 35 పులులు ఉన్నాయని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధాన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు పెట్టుబడులకు

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి కూడా లేకుండా ప్రారంభించగలిగినటువంటి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే కథలు రాయడం, వ్యాసాలు రాయడం, సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలు రాయడం, సో ఇలాంటి వాళ్ళందరూ ఇలా చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా కంటెంట్ రైటింగ్ అనేటువంటి ఆప్షన్స్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా చాలా చక్కగా సంపాదించవచ్చు. అండ్ అలాగే తెలుగులో చక్కగా రాయగలిగే వారికి కూడా కంటెంట్ రైటింగ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజుల్లో. అండ్ అలాగే ఒకవేళ మీరు సోషల్ మీడియాని బాగా మేనేజ్ చేయగలిగితే చిన్న వ్యాపారాలకి స్థానిక షాపులు లేదా వాళ్ల సేవల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని పోస్టులు తయారు చేయడం, వాటికి క్యాప్షన్స్ రాయడం, అండ్ అలాగే వారి సోషల్ మీడియా పేజెస్ ని మేనేజ్ చేయడం, ఇలా చేస్తూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా కూడా మీరు ఇంటి నుంచే చక్కటి సంపాదన అయితే సంపాదించవచ్చు. అలాగే ట్రాన్స్లేషన్ సేవలు ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇంట్లోంచి ఇంటి నుంచి చాలా చక్కగా జీరో ఇన్వెస్ట్మెంట్ తో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ప్రారంభించగలిగినటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి, అది కూడా ఉమెన్ కోసం మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకా చెప్పాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీరు ఇలాగా ఇతర భాషలు ఏమన్నా సరే మీరు మన భాష కాకుండా మాట్లాడగలిగితే కనుక మీకు ఆ భాషలో మంచి పట్టు ఉన్న వారికి అనువాద సేవలను కూడా అందించవచ్చు. అంటే ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చిన్న నోటీసెస్ కానీ, కథలు కానీ, ఆర్టికల్స్, సబ్ టైటిల్స్, సో ఇట్లాంటి పనులతో మీ వర్క్నైతే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీకు పెయింటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ మేకింగ్, సో ఇలా హ్యాండ్ రైటింగ్, పేపర్ క్రాఫ్ట్ చేయడం ఇలాంటి నైపుణ్యాలు కనుక ఉంటే పిల్లలకు చక్కగా హాలిడేస్ లో ఇలా ఆన్లైన్ క్రాఫ్ట్ క్లాసెస్ కానీ, ఆర్ట్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూ మీరు చక్కగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మీకు మంచి స్వరం కలిగి ఉంటే, స్పష్టమైన ఉచ్చారణ మీకు కనుక ఉంటే, సో ఇలాంటి వారు కూడా చిన్న చిన్న వీడియోస్, ఆడియోస్, క్లిప్స్ తో ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంటెంట్ తో యాడ్స్ కానీ, ఆడియో ప్రాజెక్ట్స్, సో వీటితో వాయిస్ ఓవర్ అందించేటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. అండ్ అలాగే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో సో ఇలాంటి వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అయితే మంచి డిమాండ్ ఉంది కాబట్టి, సో మీకు కనుక మంచి వాయిస్ ఉంటే మీరు కూడా ఇలాంటి సర్వీసెస్ ను స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి ద్వారా మనకు తెలిసేదైతే ఒకటే, వ్యాపారం అంటే పెద్ద ఆఫీసు, పెద్ద పెట్టుబడి అండ్ టీమ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మన దగ్గర కనుక మంచి స్కిల్స్ ఉంటే, అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో మంచి మొబైల్ ఫోన్ ఉండి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, సమయం కూడా ఉంటే చాలు అని ప్రూవ్ చేసేటువంటి బిజినెస్ ఐడియాస్ లో ఇవి కొన్ని అనమాట. సో మీకున్నటువంటి స్కిల్స్ ని బట్టి మీరు ఇంకా ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకుని మరి మీకు మీరుగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరు చేసేటువంటి పనులలో చక్కగా ఇంకా ముందుకు వెళ్లాలి, బాగా ఎదగాలని నేనైతే ఆశిస్తూ మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మనకు లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Happy FM 101.3.
1: అబ్బబ్బా అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి టైం చూసుకుంటే మన స్టూడియోస్ లో 2:33 అయితే అయిపోయింది అనమాట. సో మరి మన సందడి సందడికి సో హార్టీ వెల్కమ్ అయితే చెప్పేస్తూ మరి మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. మరి మీరందరూ కూడా అలా మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ ని నాకు పంపించేస్తున్నారు, వెల్కమ్ టు సందడి సందడి అనేస్తున్నారు. సో ఆ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా సరైన సమాధానాన్ని జత చేసి మరి నాకు వాట్సాప్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారు కదా. ఎస్ రెడీగా ఉన్నామంటూ మాకైతే అర్థమైపోయింది. సో మరి క్వశ్చన్ మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. ఓడ నీటిలో తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? సో మరి మన లైఫ్ లో ప్రతి దాని వెనకాల సైన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాగా మరి బోట్స్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కూడా నీటి మీద అలా తేలడానికి ఏం ప్రిన్సిపల్ అంటే ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అవి నీటి మీద తేలుతాయి? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఓడ నీటిలో తేలడానికి నీటి పైన తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి ఒక చక్కటి పాటని ఫ్రమ్ ద మూవీ సింహరాశి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి అనమాట. సో మరి చూసేద్దాం, ఆన్సర్ చూసే ముందు మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఓడ నీటిలో తేలడానికి ఏ సూత్రం ప్రధానంగా సహాయపడుతుంది? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ ని జత చేసి నాకు వాట్సాప్ చేసేయండి. మరి వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటున్నారు. ఎస్ చాలా బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు అంటూ భోజనం చేశారా. వెరైటీ క్వశ్చన్స్ తో కూడినటువంటి సందడి సందడికి వెల్కమ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కరెక్ట్ గా పంపించారు విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, సూపర్ అండి. అలాగే సుందరి గారు పెనంలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే సందడి సందడికి స్వాగతం అంటున్నారు అండ్ హాయ్ అంటూ పంపించారు శామ్ గారు. ఓకే అండ్ గోర్లకాంత్ దొడ్డి గారు పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సుమణి గారు పెడన్ నుంచి పంపించారు. ఓకే అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు. ఓకే మాంబచారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మసూం బాబా గారు నాగర్ కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర, కృప వలన పంపించారు. అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెల్కమ్ టు సందడే సందడ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి. అండ్ అనంతపురం నుంచి సునంద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి, చిలుక నారాయణ గారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నిన్నే ఇష్టపడ్డాను అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్న చిత్ర గారి వాయిస్ లో స్టేషన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఎస్ మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూసేద్దాం, పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి, సో వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అలాగే కౌస్తవ ఆత్మకు నంద్యాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ డైలీ రెగ్యులర్ గా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే నరేష్ రోజా గారు పంపించారు మూసాపేట నుంచి, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇప్పుడే రేడియో ఆన్ చేశా అంటున్నారు. ఓకే అండ్ ఓకే అండి, నో ప్రాబ్లం. అండ్ మాధవి అంజనేల గారు పంపించారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే అంజన్ దేశిరెడ్డి పల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ స్వాగతం సుస్వాగతం సందడి సందడికి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు పంపించారు, రెండు సార్లు అదే మెసేజ్ పంపించారు, కానీ ఆ ఆన్సర్ మాత్రం పంపించలేదు. ఓకే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుందరి గారు పెరంలో నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి లక్ష్మీదేవి గారు పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ. అండ్ ఇంకా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చే గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. పల్లవి గారు చిన్నకానూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న గారు జేఎల్ నుంచి హాయ్ అంటున్నారు, సారీ రాజోల్ నుంచి జయన్న గారు హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా మండూరి లక్ష్మీదేవి గారు పంపించారు. ఓకే, మాధవి ఆంజనేయులు గారు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆత్మకు నంద్యాల నుంచి మహబూబ్ గారు హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, సో మొత్తానికి ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ఓడ నీటిపై తేలడానికి ప్రధానంగా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, సో ఆ సూత్రం అయితే సహాయపడుతుందన్నమాట. అండ్ అలాగే అసలు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసా మీకు? సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు అది తన బరువుకు సమానమైనటువంటి నీటిని పక్కకు నెడుతుందన్నమాట. సో అలా పక్కకు నెట్టబడినటువంటి నీరు ఆ వస్తువు కింద నుంచి పైకి నెట్టడానికి దాని బలాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని తోస్తున్నారనుకోండి, మనం కూడా వాళ్ళని ఇలా తోస్తాం కదా. సో అలా నీటికి ఉన్నటువంటి ఈ బలాన్నే బియాండ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఉత్ప్లవన బలం అని అంటారనమాట. సో అలా వస్తువు ఉన్నటువంటి బరువు ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా కిందకి వెళ్తుంది. అండ్ అలాగే నీటికి ఉన్నటువంటి బలం ద్వారా దాన్ని పైకి నెడుతుంది అనమాట. సో ఇలా కిందకి లాగే బరువు కంటే పైకి నెట్టేటువంటి బలం ఎక్కువగా ఉంటే ఆ వస్తువు

నీటిపై తేలుతుందనమాట. మరి ఇదంతా బానే ఉంది, మరి మనం కూడా నీళ్లలో మునగకూడదు కదా. ఇలా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎందుకు మునిగిపోతున్నాం? మనుషులు నీళ్లలో పడితే మునిగిపోతారు కదా. సో మరి ఎందుకు అలా మునిగిపోతున్నారు, ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారు మీరు? సో ఎందుకంటే మనం పేపర్ పడవ చేసినా, పెద్ద పడవలైనా, ఓడలైనా, ఇవన్నీ కూడా ఇనుముతో చేసి ఉంటాయి. అంటే లోపల భాగం ఖాళీగా గాలితో నిండుంటుంది. కానీ మన శరీరం చూడండి, బరువైన ఎముకలుంటాయి, కండరాలుంటాయి, అవయవాలుంటాయి. సో దీని వల్ల ఏంటి అంటే మన బరువు, శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓడ ఆకారం అనేది వెడల్పుగా ఉంటుంది. సో అది తన బరువు కంటే ఎక్కువ నీటిని పక్కగా నెడుతుంది. కానీ మన శరీరం పొడవుగా ఉండటం వల్ల మనం నిలబడ్డప్పుడు ఎక్కువ నీటిని పక్కకి నెట్టలేదన్నమాట. అందుకనే నీళ్లలో మునిగిపోయే వాళ్ళకి సలహా ఏమిస్తారంటే, ఇలా వెల్లెలకల పడుకోండి. సో అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎక్కువ వెడల్పుగా అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన నీటిలో తేలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దానివల్ల కింద నుంచి ఉండేటువంటి బలం తక్కువగా ఉంటుంది. సో ఓడలు కానీ షిప్స్ కానీ, మనం చేసినటువంటి చిన్న చిన్న పేపర్ పడవలు ఇవన్నీ కూడా పైకి తేలుతాయి. బట్ మనం ఏమవుతుందంటే కింద ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి బలం ఎక్కువై మనం నీటిలో మునిగిపోతాం అనమాట. సో అది మన సంగతి అనమాట. అండ్ ఒకవేళ కనుక మనం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని వెల్లకిలా పడుకుంటే మనం కూడా తేలచ్చు. ఇదనమాట ట్రిప్ టిక్, చిన్న ఒక టిప్ అనమాట. సో ఎప్పుడైనా అనుకోకుండా నీళ్ళలో పడిపోయిన వాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా వెల్లకిలా పడుకోగలిగితే కనుక మీరు తేలేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి అది సంగతి. అండ్ శంకర్పల్లి నుంచి రంగారెడ్డి జిల్లా పుత్తూరు కృష్ణ సంతోష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసుకోవాలంటే, సో మరి ఇప్పుడైతే మీకు ఒక మంచి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయడానికి మరి రెడీగా ఉండండి.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3. ఎస్, మరి మీ అందరి కోసం ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ మరి ఆ ఆడియో క్లిప్ విని ఈ సాంగ్ అంటే మూవీ నేమ్ అయినా కూడా మీరు మరి గెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోది లేదంటే సాంగ్ కనుక మీరు గెస్ చేసినట్టయితే 0866242814 ఈ వాట్సాప్ నెంబర్ కి అయితే మీ వాట్సాప్ మీ ఆన్సర్ ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు.

జిల్లాలో ప్రతి నెల 400కు పైగా టీనేజ్ గర్భధారణ కేసు నమోదవుతున్న నేపథ్యంలో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు తెలియజేస్తూ 3 నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో విజయవాడలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ఒకే సమయంలో జరగడం ఎంతో ప్రత్యేకమైన సందర్భమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికి తీత, గుర్రపు డెక్క, చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని గుణదలలో ఏర్పాటు చేసిన సేవా సేతు అభియాన్ క్యాంపును సందర్శించిన ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సూచించారు. కోర్టు కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు వివాదాలను త్వరితగతిన అతి తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి సామరస మధ్యవర్తిత్వమే సరైన మార్గమని విశ్రాంత న్యాయమూర్తి రత్నతార స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా బేతబోలు, నాగవరపాడు చెరువులతో పాటు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ పనులు, ఇటీవల శంకుస్థాపన చేసిన రహదారి నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్లరాము అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్త భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల మధ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దాదాపు 3.5 ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నేడు కీలక విధానపరమైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది.

ఎస్, మరి నేను అడిగినటువంటి ఈ క్వశ్చన్ కి నేను వినిపించినటువంటి ఆడియో ట్రాక్ కి కరెక్ట్ మూవీ ఏంటి అనేది గెస్ట్ చేసేసారు అనమాట మన లిజనర్స్. చూసేద్దాం. అండ్ అలాగే రెస్పాన్స్ యాజ్ యూజువల్ గా అలా హాఫ్ సెంచరీ దాటి సేమ్ మెసేజెస్. చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వక్ నగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషీ గారు విజయవాడ నుంచి పంపించారు, బట్ కాదండి. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు సినిమా పేరైతే కరెక్ట్ గా గెస్ట్ చేశారు, బట్ సాంగ్ అయితే అది కాదండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమణి గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేష్ రోజా పంపించారు ఆన్సర్, బట్ కాదండి, మూసాపేట నుంచి. కనకారావు గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు పంపించారు, బట్ కాదండి. అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పల్లవి చిన్నకాను నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కుమారి లక్ష్మి అన్నయ్య, సో వీరు అందరు పంపించారనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మధు ప్రసాద్ గారు తలంపాడు దొరవారి సత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు నుంచి మసూమ్ బాబా గారు. ఎస్, మూవీ నేమ్ అయితే కరెక్ట్ అండి, బట్ సాంగ్ అయితే అది కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరు

0: అయితే పంపించలేదు. ఓకే, అలాగే సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డ దేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగం దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సందడి సందడిలో. మరి నిన్న అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డమ్మ అంకయ్య గారు బందర్పల్లి నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బట్ సినిమా పేరు అయితే కాదండి, హీరో అయితే కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అశోక్ గనవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి నెమ్మారి నుండి పున్న వెంకటేశం హేమలత గారు, సో ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంకాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి హేమ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ రోజా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశేష గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సో ఓకే అండి, క్వశ్చన్ అలాగే ఆన్సర్ కూడా రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ మంచి పాటలు ప్రసారం చేస్తున్నారంటున్నారు. వెంకట్, సాయి, యుగంధర్, సాయి సుధని బాబు గారు పంపించారు. ఓకే. విజయవాడ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వర్గ, శివయ్య, ముంత పెద్దన్న గారు పంపించారు. రాజా నుంచి బోరల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే. నాగర్కల్ నుండి మసూం బాబా గారు, సారీ, కరెక్ట్ ఆన్సర్ అండి. శేషసాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం విన్నటువంటి ట్రాక్ ఏ సినిమాలోది అంటే దళపతి. సో ఈ చిత్రం నుంచి మనం అయితే సాంగ్ విన్నాం కదా, సో అదనమాట ఆ ట్రాక్ వచ్చేసి దళపతి ఈ మూవీలోది. అండ్ ఇందులో మనకి రజనీకాంత్ గారు కనిపిస్తారు. సో ఎస్పి బాలు గారు చిత్రగారి వాయిస్ లో రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ పాటకి. అండ్ మరి ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈసీజీ ఏ అవయం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు?

మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందరి కోసం దళపతి చిత్రం నుంచి ఆ లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మరి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మామూలు రెస్పాన్స్ కాదన్నమాట. సో హాఫ్ సెంచరీ కాదు, సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వచ్చేసాం. సో మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. విశ్వజ్ఞ గారు విజయం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధాని బాబు గారు విజయవాడ నుంచి స్ట్రీట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శివప్రియ చంద్రశేఖర్ షణ్ముఖ ప్రణతి గురు మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఘౌస్ గారు పమిడి నుంచి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశేష్ గారు రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. రాజం నుంచి జయన్న గారు. ఆచార్య చిరంజీవి గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి. నార్కట్పల్లి మండలం నెంబాని నుండి పున్నా వెంకటేశం హేమలత గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ అలాగే చిత్తూరు నుంచి అన్నగారు ఓకే, రమణయ్య గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి. కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి. అలాగే సీను గారు ఐరాల నుంచి. భూమిక మార్కాపురం నుంచి. అలాగే పాలెంపోలే గారు అళ్ళగడ్డ నుంచి. సుందరి గారు పెనవలూరు నుంచి. అండ్ మాధవి ఆంజనేయుల గారు భూదన్ పోచంపల్లి నుంచి. వేణు గారు జయంపు గ్రామం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. రమేష్ దుంతి గారు అనంతపురం నుంచి. మహబూబ్ కలీం గారు ఆత్మకూరు నుంచి. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష గారు కర్నూలు.

0: నుంచి, అండ్ అలాగే సుజాత శ్రీనివాస్ గారు దడ్డదేవరపాడు నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ నుంచి, అనంతపురం నర్సాపురం నుంచి, నాగేష్, లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి, అండ్ సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, అలాగే ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అలాగే శృతి గారు అఖిల కందికాయపల్లి విలేజ్ నుంచి, అండ్ ఇంకా సందడి సందడి సూపర్ అంటున్నారు నాగర్ కర్నూల్ నుండి ఎండి ఫజల్, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సింధు గారు స్వీడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ ఇంకా అబ్దుల్ రజాక్ బీదర్ కర్ణాటక నుంచి, అండ్ అలాగే కర్నూలు జిల్లా గూడూరు నుంచి సూర్యబాబు గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ ఇంకా శంకర్పల్లి పొదుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ప్రగతి ఎఫ్ఎం 101.3. ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అయితే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అండ్ కర్నూలు జిల్లా కొనుగోడుల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి, అలాగే టైలర్ రమేష్, అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి, ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి, అండ్ ఇంకా బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, అలాగే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు, రాజన్ నుంచి బోరెల్లి సంధ్యా గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట్ యమున నిజామాబాద్ నుంచి, అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, పేట నుంచి కాగితాల ఉమా గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు.

ఎస్ ఇంకా పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు అండ్ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు, అండ్ భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా విశ్వ గారు గుంటూరు నుంచి, అండ్ నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మి కాజాగ్రామం నుంచి, సో అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాను గారు బెలుగప్ప నుంచి, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నందిగామ నుంచి తేజస్విని గారు, అలాగే సత్యసాయి కంగన కొండరెడ్డి నాగేంద్రరెడ్డి గారు, సో వీరందరూ

కూడా పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కర్ణాటక బళ్ళార్ నుండి సుభాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముందు పెద్దన శివులందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి పంపించారు. అలాగే మావో, ఇందిర, మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రామనగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఖాదర్బాద్ విలేజ్ పొదుటూరు నుంచి వడ్డే రంగా గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ రోజా సో పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మరి ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు అని అడిగాను కదా. ఎస్, మరి ఈసీజీ అనేది గుండె యొక్క పనితీరు, అంటే గుండె నుంచి రక్తం సరఫరా అన్నిటికీ సరిగా వెళ్తుందా, ఏమైనా వాల్స్ బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఇంకా ఇతరితర విషయాలు గుండెకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఈసీజీ అయితే తీస్తారనమాట. సో మరి అది కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యమధర్మరాజు వాహనం పేరేమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేద్దాం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు పంపించారు. సో అందరూ నాకు తెలిసి అంటే ఆ యానిమల్ ఏంటి అనేది పంపించారు తప్పించి నేను అడిగింది ఏంటి అందరూ పప్పులు కాలేశారనమాట. సో యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి అని అడిగాను, వాహనం ఏమిటి అని అడగలేదు. సో అందరూ అదే పంపించారు ఆన్సర్. ఓకే, ఎనీవేస్ మరి చూసేద్దాం. విశ్వక్ నగర్ విజయవాడ నుంచి, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కనకారావు గారు పెడ నుంచి, సుందరి గారు పెనవుల నుంచి, నందిగాం నుండి తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మార్కాపురం నుండి టైలర్ మస్తానావలి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మాధవి ఆంజనేయ గారు భూదన్ పోచంపల్లి నుంచి, శివప్రియ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మంగళగిరి నుండి భాస్కర్ గారు పెడ నుంచి ఓకే కరెక్ట్ గా పంపించారండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి పంపించారు. ఓకే, దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు. అలాగే జయం బాషా గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి సునంద గారు, అలాగే ఆత్మకూరు నుండి ఆశేష్ గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బట్ పేరైతే పంపించలేదు. భూమిక మార్కాపురం నుంచి సీను ఐరాల గారు, అలాగే మసూమ్ బాబా గారు యమహా బైక్ అంటున్నారు. ఓకే ఓకే, కొల్లాపూర్ నుంచి, అండ్ అలాగే పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి. సో అందరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు గారు, మల్లికార్జున అభిరామ్ గారు, అలాగే బాలాజీ గారు హైదరాబాద్ నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి, నరసింహరావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, అండ్ కర్నూలు జిల్లా నుంచి సూరిబాబు గారు, అండ్ నాసిక వేణు దేశాయపేట నుంచి. ఓకే, వేరే పేరేమి ఉందా తెలియదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి. అలాగే ఇనవడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మండూరు లక్ష్మీదేవి గారు, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గుంటూరు నుండి ఉమా మహేశ్వర గారు, రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి, అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, చిలుక నారాయణ జాన్కంపేట నుంచి, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య గారు అండ్ లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి, అలాగే శంకర్ పైడిపల్లి వరంగల్ నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ

0: నుంచి బళ్ళార్ నుండి సుబాన్ రషీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబానువు గారు నిజామాబాద్ నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, నాగేంద్ర రెడ్డి గారు, అలాగే ఎస్ సూపర్ అందరిలోకి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి సూపర్ఫెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కౌస్తభ గారు ఆత్మకూరు నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు, అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ శృతి గారు అఖిల కందికాయపల్లి నుంచి, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాలెం నుంచి, అలాగే కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి గారు, అలాగే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఇంకా మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు వాదన్ నుంచి, అండ్ అలాగే అనంతపురం నుంచి బెలుగప్ప గారు, అలాగే పోలవరం నుండి భాస్కర్ రాణి గారు, అండ్ గుంటూరు దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు. ఓకే అండి. పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం. ఓకే. అలాగే హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పెద్దవడుగూరు విలేజ్ అనంతపురం నుంచి కుమారి లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే హాయ్ అంటూ పంపించారండి కోటేశ్వరరావు గారు, అండ్ నల్లమ్మ పాపనేపాలెం నుండి పంపించారు, అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, పొదులూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, శేషసాయి రోహన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నెల్లూరు నుంచి, అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, అండ్ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి గారు పంపించారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, దస్తగిరి సంధ్య పొదులూరు కడప నుంచి, అండ్ అలాగే నరేష్ రోజా మూసాపేట నుంచి, మావో ఇందిర మంగళగిరి నుండి, అలాగే దంపులూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనబడుగు నుంచి, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటున్నారు. సో మరి మీరు అలా వింటూ ఉండండి, నేను మధ్యలో అలా వచ్చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ రవీంద్ర చంద్రకళ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కేవీ భూమిక మార్కాపురం నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన పోచంపల్లి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ విజయలక్ష్మి గారు పెద్దగొండ నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్ యమధర్మరాజు గారి వాహనం పేరు యాక్చువల్ గా దున్నపోతు, సో దాన్ని పౌండ్రకం అంటారు, ఇలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే అసలు పేరు దున్నపోతును సంస్కృతంలో పౌండ్రక అని పిలుస్తారనమాట. సో అది కూడా మేల్ బఫెలో అది సంగతి. అండ్ ఎస్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, సూపర్. సో మరి ఇదన్నమాట ఈ రోజు మన సందడి సందడి. అండ్ మరి మన సందడి సందడికి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం మనకు సూపర్ సాంగ్ తో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. నాయకత్వం, సేవాభావం, వికసిత్ భారత్ పట్ల భారతదేశానికి ఉన్న దార్శనికతను ప్రశంసిస్తూ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఈరోజు పంచుకున్నారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధన జరిపిన ఫ్రాన్స్కు చెందిన హెన్రీ కగాన్, జపాన్కు చెందిన కెన్సో సోవాయిలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్రీయ పరిశోధన, విద్యారంగం, సామర్థ్య నిర్మాణం, వ్యవసాయ పరిశోధన, విద్యారంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఘనా దేశాలు రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సిల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ టీబీ వ్యాధి కారక క్రిమిని కనుగొన్నారని, దీని నియంత్రణకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రాణాంతక

వ్యాధిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్బంగా ఆయన నాయకత్వాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2027 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2001లో అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం నేటితో 25 సంవత్సరాల రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి పేరు మీద గుంటూరు జిల్లా వెంకటపాలెం ఆలయంలో ప్రధాని వికసిత్ భారత్ వ్రతసంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు పూజలు చేశారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను, మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో 59,45,000కు పైగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 71 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందించారు. ఎఫ్ఎం రిసెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4 గంటల 5 నిమిషాలు అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వినబోతున్నాం ఈ రోజు వన్ సింగర్ సాంగ్ అన్నమాట. సో మరి ఎవరు ఆ సింగర్ అంటే శ్వేతా మోహన్. సో శ్వేతా మోహన్ గారు ఆలపించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయిపోతే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ అలాగే మరి మనం అయితే ఇప్పుడు ఇంకా వినబోతున్నాం అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్లా. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేసేయాల్సిన టైం అయితే వచ్చేసింది కదా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వెన్నెల
3: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటల పరవళ్ళు కార్యక్రమంలో ఫిలిం గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా కుసి చిత్రం నుంచి దేవన్ సుమంత్ ఫెర్నాండర్ కల్పన పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన ఏఎం రత్నం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తర్వాత పాట బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. 2026 వన్యప్రాణి దినోత్సవం థీము ఈ సంవత్సరం వన్యప్రాణి దినోత్సవంను ఔషధ మరియు సుగంధ మొక్కలు ఆరోగ్యం వారసత్వం మరియు జీవనోపాధిని సంరక్షించడం ఈ సంవత్సరం యొక్క వన్యప్రాణి వారోత్సవాలలో థీము. అయితే ఈ థీమ్ యొక్క లక్ష్యం ఏమిటంటే అంతరించిపోతున్న వృక్షజాలం ముఖ్యంగా ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యంలో వాడే అరుదైన హిమాలయ మరియు పశ్చిమ కనుమల ఔషధ మొక్కలను రక్షించాలని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక తీవ్ర హెచ్చరిక కూడా చేసింది. ఈ వారోత్సవాలలో భాగంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ విడుదల చేసిన తాజా గ్లోబల్ నివేదిక ప్రకారం 50 సంవత్సరాలలో మానవ తప్పిదాలైతేనేమి, వాతావరణ మార్పుల వల్ల అయితేనేమి ప్రపంచ వన్యప్రాణి జనాభాలో 73% క్షీణతగా నమోదైంది. చాలా ఎక్కువగా నమోదు కావడం జరిగింది. ఇది జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పుగా పరిగణించిందని శాస్త్రవేత్తలు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక తర్వాత యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలలో భారతదేశం కొన్ని కొత్త ప్రదేశాలను చేర్చడం జరిగింది. అవేమిటంటే భారతదేశానికి చెందిన సంస్కృతి మరియు సహజ వారసత్వ ప్రదేశాలు తాత్కాలిక జాబితా ఇటీవల 78వ సంఖ్యకు చేరింది. ఇటీవల కొత్తగా చేరిన ప్రదేశాలలో మధ్యప్రదేశ్ చెందిన చారిత్రక బాగ్ గుహలు, పెయింటింగ్స్, చంబల్లోయ దేవాలయాల సమూహం, ఉదయగిరి గుహలతో పాటు భారతదేశం దక్షిణాఫ్రికా సంయుక్తంగా ప్రతిపాదించిన అంతర్జాతీయ సత్యాగ్రహ ప్రదేశాలు కూడా ఈ వారసత్వ ప్రదేశాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 44 అధికారిక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలవు. ఇందులో కజిరంగ, మానస్ అస్సాంలో ఉంటుంది, పశ్చిమ కనుమల వంటి అద్భుతమైన సహజ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా దీనిలో భాగంగా చెప్పుకోవచ్చు. పులుల కోసం 50 ప్రాజెక్టు టైగర్ రిజర్వులు, ఏనుగుల కోసం 33 ప్రాజెక్టు ఎలిఫెంట్ రిజర్వులు పనిచేస్తున్నాయని తెలియచేయడం జరిగింది. ఇక అక్టోబర్లో వన్యప్రాణి వారోత్సవాలు జరుగుతుంది.

తన విశేషం గత వారం నుంచి మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ప్రస్తుతం అక్టోబర్లో మొదలైన వన్యప్రాణి వారోత్సవాలలో ప్రధానంగా జరుగుతున్నాయని తెలుసుకున్నాం. అడవులకు ప్రాధాన్యత, జీవ వైవిధ్య సమతుల్యత మరియు సహజీలాల రక్షణపై అటవీ అధికారులు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారంటే, గ్రామీణ ప్రాంతాలకు దగ్గరలో కొండ ప్రాంతాలు ఉండటం వలన వన్యప్రాణులకైతేనేమి అటవీకైతేనేమి ఎటువంటి హాని కలగజేయకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఈ అవగాహన సదస్సులు జరుపుతున్నారు. ఇవి వన్యప్రాణి వారోత్సవాలలో కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకున్నాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: కార్యక్రమం తర్వాత నువ్వు వస్తావు చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట విందాం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమం తర్వాత ఈరోజు గంటియోగి సోమయాజి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గంటియోగి సోమయాజి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో అక్టోబర్ 7, 1900 జన్మించారు. వీటి తల్లిదండ్రులు సూరమ్మ, అప్పల నరసింహగారులు. సోమయాజి గారు ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యను విజయనగరంలో పూర్తి చేయడం జరిగింది. ఇంటర్ కాకినాడలోను, పిఠాపురం రాజా కళాశాలలో చదివారు. విజయనగరం మహారాజా కళాశాలలో రసాయన శాస్త్రంలో బీఎస్సి చదువు 1917 నుంచి 19వ సంవత్సరం మధ్యకాలంలో ఈయన డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. తన 21వ సంవత్సరంలోనే ఆదోని ఉన్నత పాఠశాలలో రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగాన్ని చేపట్టారు. ఆదోనిలో దాదాపు 7 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేయడం జరిగింది. ఈ సమయంలోనే తన పినతండ్రి అయినటువంటి గంటి సూర్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించడం జరిగింది. సంస్కృతం, కన్నడ భాషలలో విద్యాపట్టును కూడా సోమయాజి గారు పొందారు. ఇంతేకాక ఈయన ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మొదలైన భాషలలో నిష్ణాతులుగా తెలుసుకోవచ్చు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మాజీ వైస్ ఛాన్సలర్ ఎంఎల్ నారాయణ గారి శిష్యరికంలో ఎల్టీ డిగ్రీని రాజమండ్రిలో సోమయాజి గారు సంపాదించడం జరిగింది. ఆదోనిలో ఉద్యోగ అనంతరం మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సంస్కృతం 1928 పూర్తి చేశారు. తర్వాత చెన్నైలోని పచ్చయ్యప్ప కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా 3 సంవత్సరాలు పనిచేశారు. ఈ సమయంలోనే రామస్వామి మదయ్యార్, లక్ష్మణ మదవియార్, సర్వేపల్లి రాధాకృష్ణయ్య మొదలైనటువంటి వారు వీరితో పరిచయం ఏర్పడింది. రాధాకృష్ణయ్య అప్పట్లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. 1950 ప్రొఫెసర్ పదవి బాధ్యతలు చేపట్టి 1963 సోమయాజి గారు పదవీ విరమణ పొందారు. తర్వాత భారత ప్రభుత్వానికి సోమయాజి గారు చేసినటువంటి సేవల గురించి తెలుసుకుందాం. ఆంధ్ర కళాపరిషత్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారిని భారత సర్కార్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్గాను, తదుపరి చైర్మన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీగాను నియమించడం జరిగింది. అదే కాకుండా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా కూడా భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ తర్వాత 1972 నిజంగా ఉద్యోగ విరమణ చేశారు. ఇది గంటియేగి సోమయాజి గురించిన వివరాలు. తర్వాత యువరాజు చిత్రం నుంచి రమణ గోగుల పాడిన పాట విందాం.

తర్వాత సోమయాజి గారు అందుకున్న పురస్కారాల గురించి చూసుకున్నట్లయితే, వీరు చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వ కళాపరిషత్ 1963 సంవత్సరంలో వారికి కళాప్రపూర్ణ బిరుదును సత్కరించింది. భాషా శాస్త్ర జ్యాతిర్వేరణ అనే బిరుదును కూడా వీరికి అందించింది. వీరి రచనలో భాగంగా అల్లాహు అక్బర్ నవల అనేటువంటి నవల కూడా రచించారు. రాజముద్రిని హంద్రియాత్ర అనే ఖండకావ్యం రచించారు. మేఘ సందేశం కావ్యం ఆంగ్లంలో ఈయన అనువాదం చేయడం జరిగింది. ద్రవిడ భాషలు, ఆంధ్ర భాష వికాసము, తెలుగు నృత్య పథకము మొదలగును అన్నీ వీరి రచనలుగా చెప్పుకోవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: శ్రోతలకు గమనిక, ఈ రాత్రి 9:30 అలనాటి మధురాలు మధుర గీతాలు కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్నటువంటి మధురమైన గీతాలను మేము వినిపించగలము. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరొకసారి 0859622333. ఈ రాత్రి 9:30 శ్రోతలు ఫోన్ చేసి వారు కోరుకున్నటువంటి మధురమైన పాటలు వినవచ్చు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించిన వివరాలు, సినిమా పాఠం ఉండగా అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, విద్యా సమాచారం గురించి విందాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 200 అప్రెంటిస్ల పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అవేమిటో వివరాలు చూద్దాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నుపూర్లో ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 200. ట్రేడుల వారిగా విభాగాలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 30, ఫిట్టర్ 30, టర్నర్ 10, మెషినిస్ట్ 20, వెల్డర్ 70, రిఫ్రిజరేషన్ ఏసీ 10, మెకానిక్ మోటార్ వెహికల్ 10, కంప్యూటర్ ఐసీటీ ఎస్ఎం 10, డ్రాప్స్ మ్యాన్ 10. అర్హత చూసుకున్నట్లయితే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 28 సెప్టెంబర్ 2026 నాటికి 18 సంవత్సరంలో నిండి ఉండాలి. స్టైఫెన్ నెలకు 9,600 రూపాయల నుంచి 10,560 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ

9/10/2026 వెబ్సైట్ సెయిల్ కెరీర్ డాట్ కమ్ వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంకా ఇదే

దోస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 354. ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు వారెంట్ ఆఫీసర్ 129, రైఫిల్ మ్యాన్ 219, హవల్దార్ 6, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ లైన్ మ్యాన్ ఫీల్డ్ ఆర్మీ ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానికల్ రికవరీ వెహికల్ మెకానికల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ అన్నమాట ఇవి. మోటార్ వెహికల్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెటల్స్ విత్ ఆఫ్ హోల్డ్ స్మిత్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ విభాగాలలో పనిచేయడానికి గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తుంది. ఇక అర్హత విషయానికొస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా మెట్రికులేషన్ ఇంటర్ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ కనీసం 2 ఏళ్ల డిప్లొమా ఐటీలో కూడా ఉత్తీర్ణులై ఉండొచ్చు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక విధానం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదటగా, ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పిఈటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, వైద్య పరీక్షలు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్మీ ర్యాలీ మాదిరిగానే ఉంటుంది రిక్రూట్మెంట్ ర్యాలీ కూడా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 అక్టోబర్, అంటే ఈ నెల 28వ తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఉంది. అయితే రిక్రూట్మెంట్ ప్రారంభించే తేదీ వచ్చేసి 23 నవంబర్, వచ్చే నెల 23వ తారీఖు నుంచి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. వెబ్సైట్ www.assamrifles.gov.in వెబ్సైట్ను అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించి ఇక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం. లెజెండ్ చిత్రం నుంచి విజయ్ యేస్తాస్ చిత్ర పాడిన పాట

6:35 స్వరమై పలికే భక్తి భక్తుల కోసం కేవలం భక్తి పాటలు మాత్రమే వినిపిస్తారు. ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 6:35 ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తర్వాత తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో ఈరోజు ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి తెలుసుకుందాం. కొత్త వ్యాపారవేత్తలకు సూచనలు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది లాభాపేక్షలతో ఆర్థిక నష్టాలను భరిస్తూ కొత్త ఆలోచనలతో ఒక వ్యాపారంను లేదా సంస్థను రూపొందించి ప్రారంభించి నిర్వహించే ప్రక్రియనే వ్యవస్థాపకత అంటారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ను తెలుగులో వ్యవస్థాపకత అంటారు. వ్యవస్థాపకత అనేది అనిశ్చిత సమయాలను ఎదుర్కొంటూ సొంతంగా ముందుకు సంస్థల స్థాపనగా ఉంటుందని ఏరిస్ రైస్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త నిర్వహించడం జరిగింది. వ్యవస్థాపకతలో ప్రధాన అంశం ప్రస్తుతం లేదా భవిష్యత్ అవకాశాలను ముందే ఊహించడం ద్వారా వ్యాపార సంస్థను ప్రారంభించడం. ఒకవైపు వ్యవస్థాపకతలో భారీగా లాభాలు ఆర్జించే అవకాశం ఉండి మరోవైపు ప్రమాదం కూడా ఉంటుంది. అనిశ్చితి అంటే ఇతర ప్రమాదాలు కూడా ఇందులో తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయని ఊరికే అనరు. వ్యాపారం అన్న తర్వాత లాభాలు నష్టాలు రెండే ఉంటాయి. ఆ తర్వాత ఆర్థిక రంగంలో సమారంభకుడు అనే పదంను ఆవిష్కరణలు లేదా సాంకేతికతలను ఉత్పత్తులు సిరల్లోకి అనువదించగల సామర్థ్యం ఉన్న ఒక సంస్థ కోసం ఉపయోగిస్తారు. ఈ కోణంలో వ్యవస్థాపకత అనేది స్థాపించబడిన సంస్థలు అలాగే కొత్త వ్యాపారాలు రెండింటిలోనూ జరిగే కార్యకలాపాలను వివరిస్తుంది. మనిషి మనుగడ కోసం డబ్బు సంపాదించడం అవసరం. మనిషి జీవించాలంటే డబ్బు చాలా ప్రాముఖ్యత కాబట్టి మనిషి మనుగడ కోసం డబ్బు సంపాదించడం అవసరం. అయితే ఈ డబ్బు వివిధ రకాలుగా సంపాదిస్తారు. వివిధ రకాల పనులు చేసుకుంటూ వాళ్ళ వృత్తిపరంగా సంపాదిస్తాడు. ఉదాహరణకు ఉపాధ్యాయుడు పాఠశాలలో బోధిస్తాడు, కార్మికుడు కర్మాగారంలో పనిచేస్తాడు, డాక్టర్ ఆసుపత్రిలో పనిచేస్తాడు, గుమస్తా బ్యాంకులో పనిచేస్తారు, మేనేజర్ ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తారు. ఇవన్నీ కూడా మనిషి డబ్బు సంపాదించడానికే పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ జీవనోపాధి కోసం పనిచేస్తారు. ఇవి ఉద్యోగులు, వేతనాలు లేదా వేతనాల నుండి ఆదాయం పొందే వ్యక్తులకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. దీనిని వేతనాల ద్వారా వచ్చే ఉపాధి అంటారు. వ్యాపారం చేస్తే వ్యాపారం ద్వారా వచ్చే ఉపాధి అంటారు. ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వేతనాల ద్వారా వచ్చే ఉపాధి అంటారు. మరోవైపు దుకాణదారుడు, కర్మాగార యజమాని, వ్యాపారవేత్త, సొంత డిస్పెన్సరీలో ఉన్న డాక్టరు మొదలైన వారు తన వ్యాపారం నుంచి జీవనం సంపాదిస్తారు. స్వయం ఉపాధి చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. వారు

తమ పని కోసం పనిని సృష్టించడమే కాకుండా అనేక ఇతర వ్యక్తుల కోసం కూడా వీళ్ళు పనిని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు స్వయం వ్యాపారము అంటే ఇప్పుడు విస్తరాకుల మిషన్ అయితేనేమి, గ్లాసుల మిషన్ అయితేమి, వీళ్ళు స్వయంగా తమ పని ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా తమ పని తాను చేసుకుంటూ ఆదాయం ఆర్జించడమే కాకుండా వారి ఫ్యాక్టరీలో మరికొంతమంది కూలీలకు కూడా ఆదాయం వచ్చే విధంగా జీవనోపాధి చూపిస్తారన్నమాట. అటువంటి వృత్తులు ఉదాహరణకు టాటా, బిర్లా మొదలైన వారు ప్రమోటర్లు, అలాగే నిర్మాతలు, ఈ వ్యక్తులనే వ్యవస్థాపకులు అని పిలుస్తారు. వ్యవస్థాపకతో విద్యాపరంగా వ్యవస్థాపకత వివిధ ఆలోచన విధానాలను అనుగుణంగా ఉంటుంది. ఇది ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆర్థిక వంటి చరిత్ర వంటి విభాగాలలో అధ్యయనం చేయబడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మరియు దేశవ్యాప్తంగా ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ ఎకోసిస్టమ్ రంగానికి సంబంధించిన మార్పు తెలుసుకుందాం. 2026లో వచ్చిన మార్పు గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో యువత ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. యువత మొత్తం ప్రధాన లక్ష్యం చదివిన ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చదువు జ్ఞానం కోసం మనం చదువుతాం కాబట్టి ఒక ఉద్యోగం కోసమే ఎదురు చూడకుండా ఏదో ఒక వ్యాపారం చేసి కూడా మనము జీవించవచ్చు అన్నమాట. అటువంటి పరిధిలోని భాగంగానే యువత ఉద్యోగాల వైపు కాకుండా ఇతర అవకాశాల వైపు కూడా మరలుతున్నారు. 2026 సంవత్సరం నాటికి ప్రధానంగా కనిపిస్తున్న కొన్ని వివరాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల ఫండు ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి 500 కోట్లు పాన్ ఐటీఐ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 100 మంది ఐఐటి గ్లోబల్ మేటర్లు స్టార్టప్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బుల మంగళగిరి వేదికగా స్టార్టప్ కల్చర్ను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ హబ్బు వేగంగా విస్తరిస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు మల్టీ సెక్టార్ పెట్టుబడుల గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ద్వారా భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఇది పరోక్షంగా చిన్న తరహా పరిశ్రమలు మరియు అనుబంధ స్టార్టప్లకు వృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఇక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ట్రెండ్స్ చూసుకున్నట్లయితే Forbes 30 Under 30 ఆసియా లిస్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జాబితాలో తెలుగు యువ పారిశ్రామికవేత్తలు శివగణేష్ గడ్డం, ఆర్థిక అక్షరాస్యత రంగం మధులాస్ బాబు సామాజిక సేవలో చోటు దక్కించుకొని చత్తాచాటారు. యువతరం విప్లవం ఇండియా Under 30 నివేదిక ప్రకారం దేశంలో 30 సంవత్సరాల లోపు వయసున్న సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. కార్యక్రమంలో మరో సినిమా పాట విందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: అదేవిధంగా 2026 సంవత్సరంలో డిమాండ్లో ఉన్నటువంటి కొన్ని వ్యాపార మార్గాలు చూసుకున్నట్లయితే అగ్రిటెక్, గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ టెక్నాలజీ మొదలైనవి కూడా వ్యాపార మార్గంగా ఎంచుకోవచ్చు. అదే తరహాలో ఏఐ ఆధారిత సర్వీసులు కూడా వ్యాపార మార్గంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి కంటెంట్ క్రియేషన్ చేయడం, మార్కెటింగ్ సేవలు అందించడం కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్గానే భావించవచ్చు. ఇక డిజిటల్ క్రియేటివ్ ఎకనామీ కింద చూసుకున్నట్లయితే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుంచి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా బ్రాండ్లు ప్రమోట్ చేసి బిజినెస్ మోడల్గా ఏర్పాటు చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మొదలు పెడదామా?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం లభించింది. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి విద్యా చట్ట సవరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంచేందుకు సైతం అంగీకారం లభించింది. రేపల్లె ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉద్యానవన రంగాన్ని డిజిటల్ బాట పట్టించే ఏపీ హెచ్ఎంఎస్ వ్యవస్థకు కేబినెట్లో ఆమోదం లభించిందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విధుల్లో ఉండగానే మరణించి అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5,000 చొప్పున గరిష్టంగా 1,50,000 వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదించారు.
0: రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమై విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోరనున్నారు. నదుల అనుసంధానం

0: పై కూడా అధ్యయనం చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఎల్నినో దృష్ట్యా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కోరనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు రేపు కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకి ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీఐఐసీ సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 7.8 వృద్ది రేటుతో భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. విశాఖపట్నం గేట్వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.
1: Andhra has brought this new term into the conversation, which is speed of doing business. And through our APIIC's single window mechanism and plug and play industrial zones, many industrial projects and expansions are now being enabled in a record time of 6 to 12 months. Whereas if you look at the average across the country, it is around 18 to 24 months of several standard processes. That can mean saying that an investor is saving 6 months and time saved is money saved.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా సాంస్కృతిక నాగరికత చైతన్య పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మితమైన రామమందిరం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక 2025 నవంబర్ 25తో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణంగా కాకుండా భారతీయ నాగరికతతో ముడిపడిన సాంస్కృతిక వారసత్వాన్ని పునఃస్మరించుకునే సందర్భంగా నిలిచింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక వసతుల అభివృద్దికి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అయోధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
2: हमारे रामलला अब टेंट में नहीं रहेंगे, हमारे रामलला अब दिव्य मंदिर में रहेंगे. मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी. ये माहौल, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవాజ్యోతి యాత్రను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ జీవితం దేశ సేవకు, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్నారు. సేవే సంకల్పం, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా

పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను తమకు కావలసినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా తామున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ తెలిపింది. మనమిత్రలోని రెవెన్యూ సేవల విభాగంలో పౌరులు రీఎష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో తమ ఆధార్ నంబరును పొందుపరిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపీ అందులో నమోదు చేసిన తరువాత కొన్ని వివరాలను నింపాల్సి ఉంటుంది. తరువాత కుల ధృవీకరణ పత్రం పొందడానికి కావలసిన 40 రూపాయల రుసుమును వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే చెల్లించవచ్చు. ఒకసారి చెల్లింపు అయిన తరువాత వాట్సాప్లో మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు జారీ అయిన వారు తమ కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా తమకు కావలసిన సమయంలో కావలసిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: और मैं हृदय से ये मानता हूं कि देश के हर नागरिक का मुझ पर सबसे बड़ा हक है। ये 25 वर्ष का जनविश्वास बहुत बड़ी पूंजी है और ये पूंजी देश की है। मां भारती की हर संतान इस पूंजी की अधिकारी है।
1: ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా ప్రోక్తం యత్ అయం సమయః భారతాయ బృహత్తమానాం లక్ష్యానాం నిర్ధారణాయ అత్యంతం అనుకూలః అస్తి. స్వకీయాం సమగ్రామపి రాజనైతిక యాత్రాం దేశవాసీనాం అనన్య విశ్వాసాయ సమర్పయన్ శ్రీమోదీ అవోచత్ యత్ వర్తమాన శాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం స్థాయి సమాధానే కేంద్రీకృతాః సంతి.
0: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్య సబ్కీ హై తో సమాధాన్ భీ సబ్కే లియే హోనా చాహియే. ఆర్ ఇస్లియే హమ్నే సుశాసన్ కో సేచురేషన్ సే జోడా. సేచురేషన్ యానీ హర్ లాభార్థీ జుడే, కోయి పాత్ర ఛూటే నహీ, కోయి హక్దార్ పీఛే రహే నహీ, और किसी के हक पर कोई डाका न डाल सके.
1: भारत स्विट्जरलैंड देशयोः द्विपक्षीय वार्तायाः अंकीय प्रौद्योगिकी नवीन ऊर्जा आर्थिक विकास क्षेत्रेषु च गभीरा विचार विनिमय प्रक्रिया सुसंपन्ना. ఉభయోః దేశయోః ప్రతినిధిభ్యాం అనుసంధాన నవాచార క్షేత్రయోః సహయోగాయ ప్రలేఖేషు హస్తాక్షరాణి విహితాని. అస్యాః గోష్ఠ్యాః ముఖ్యం ఉద్దేశ్యం తావత్ ద్విపక్షీయ వ్యాపార వర్ధనం, స్వచ్ఛ ప్రౌద్యోగిక్యాః ఆదాన ప్రదానం, ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సంబంధానాం నూతన శిఖరాణాం ప్రతి నయనం చ అస్తి. జాగతిక భూ రాజనీతిక అనిశ్చితతానాం మధ్యే వర్ధమానాయాః ముద్రాస్ఫీతేః నియంత్రణాయ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యనేన ప్రాయః సార్ధత్రివర్షానంతరం అద్య ముఖ్య నీతిగత అనుపాతః 25 ఆధారాంకైః సంవర్ధితః, యేన సః 5.5% ప్రాప్తః. ద్వైమాసిక మౌద్రిక నీతేః ఘోషణాం కూర్వన్ రిజర్వ్ విత్త కోశస్య గవర్నర్ సంజయ మల్హోత్రా అవోచత్ యత్ మౌద్రిక నీతి సమిత్యా సర్వసమ్మత్యా నీతిగత రెపో అనుపాతస్య 25 ఆధారాంకైః సంవర్ధనస్య నిర్ణయః గృహీతః. రిజర్వ్ విత్తకోశేన వర్తమాన విత్తవర్షాయ వాస్తవిక సకల స్వదేశీయోత్పాదస్య వృద్ధ్యనుపాతః 7.5% భవిష్యతీతి అనుమానితం. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु. एक्स अथ पब्लिक पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु.
1: दिल्ली आरक्षिदलेन कांग्रेस नेतृभ्यां राहुल गांधी प्रियंका गांधी वाड्राभ्यां विरुद्धं अनधिकार प्रवेशारोपे प्रथम सूचना प्रतिवेदनं पंजीकृतम्. अभियोगः एषः ह्यः विहिते विरोध प्रदर्शने नव देहल्यां स्थिते आकाशवाणी भवने अनाधिकृत प्रवेशाय कृतः. इदम् अभियोगपत्रं संसद मार्ग आरक्षिस्थाने सम्बद्ध धारासु पंजीकृत्य अन्वेषणं प्रारब्धम्. अवधेयास्पदं वर्तते यत् ह्यः विपक्षीय इंडिया गठबंधनस्य अनेकैः संसत्सदस्यैः संसदः मकरद्वारात् निर्वाचनायोगस्य मुख्यालयं यावत् प्रतिषेधयात्रायाः आह्वानं कृतमासीत्. कांग्रेस नेतुः राहुल गांधिनः नेतृत्वे प्रचलन्ति इयं यात्रा आकाशवाणी भवनस्य निकटे आरक्षिदलेन स्थगिता. तदनन्तरं कांग्रेस नेतारः आकाशवाणी भवने प्रविश्य तत्र उपवेशन प्रतिषेधनं कृतवन्तः. फिजी देशे आयोजितायां फ्री कॉप 31 इति पूर्व सम्मेलनोपवेशने भारतेन सुदृढ़ जलवायु कार्याचरणाय अथ च पेरिस संधेः तीव्र कार्यान्वयनाय सबलम् आह्वानं विहितम्. केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मंत्री

0: मंत्रिण भूपेन्द्र यादवेन प्रतिपादितम् यत् वैश्विक तापमान वृद्धिम् 1.5 अंश सेल्सियस मितम् यावत् सीमितं कर्तुं पारस्परिक अवबोधे विद्यमानानां भेदानां निवारणं पूर्व प्रतिबद्धतानां पूर्तिः अथ च लक्ष्य प्राप्तये प्रगतेः द्रुतीकरणम् अनिवार्यं वर्तते। सत्रं संबोधयन् श्री यादवेन सामर्थ्य निर्माणस्य अथ च कार्यान्वयन साधनानां समुचित उपलब्धतायाः आवश्यकता प्रतिपादिता। सः उच्च प्रभावोत्पादन जलवायु शमनस्य व्यापक अनुकूलनस्य सहैव जलवायु वित्तस्य अन्य संसाधनानां च प्रभावी वितरणस्य मूर्तरूपाणि उदाहरणानि प्रस्तोतुं विश्वसमुदायम् आहूतवान्। षड्विंशत्युत्तरद्विसहस्रतमस्य वर्षस्य प्रतिष्ठास्पदः रसायनशास्त्र नोबेल पुरस्कारः फ्रांसदेशस्य उद्भट रसायनशास्त्रज्ञाय हेनरी बी कागन महोदयाय तथा जापानदेशस्य विद्वद्वराय केन्सो सोआई महोदयाय च संयुक्तरूपेण समर्प्यते। स्वीडिश संस्थया संसूचितं यत् एताभ्यां वैज्ञानिकाभ्यां रसायनशास्त्रे अभूतपूर्वाः शोधाः विहिताः। भारतीय ऋतुविज्ञानेन विभागेन नागालैंड मणिपुर मिजोरम त्रिपुरानां कतिचित् स्थलेषु अद्य अतिवृष्टेः पूर्वानुमानं व्यञ्जितम् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. 6:35 ఈ కార్యక్రమంలో స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు విందాం. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 పాడి పంట కార్యక్రమంలో నేల ఆరోగ్యం పంట దిగుడులపై ప్రభావం గురించి పెద్దారవీడు గ్రామ రైతు శ్రీ అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ నుంచి, 8:00 దార్శనిక్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:15 మైమర్చల ఫిలిం గీతాలు, 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 అలనాటి మధురాలు ఓల్డ్ మెలోడీ సాంగ్, శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి పాటలు వినే కార్యక్రమం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ నుంచి, 10:45 అన్నమాచార్య కీర్తనలలో ప్రతిమ శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. ఇవి ఏ పూట ప్రసారంలో కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం పూట ప్రసారంలోని కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సిరిడీ సాయి భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కావ్య ప్రయోజనాలు, శ్రీ జంధ్యాల జయశంకర్ బాపూజీ గారి వ్యాఖ్యానం. 6:35 రైతుకు సందేశం కార్యక్రమంలో పాల ఉత్పత్తుల తయారీ మరియు నిల్వ పద్ధతులు వివరాల గురించిన అంశాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తా ప్రసారం. 7:15 ఉదయకిన్నెల కార్యక్రమంలో భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. 7:45 హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 9:30 నానాటికి పెరుగుతున్న వృద్ధాశ్రమాలు కారణాలు, జీవన

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఆది పురుష్ చిత్రం కోసం కార్తీక్, సచిత్ టాండన్ పాడిన పాట విందాం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: తరువాత పాట దశావతారం చిత్రం నుంచి హరిహరం బృందం పాడిన పాట విందాం.

నిలువు నామం దాల్చుతలను మీకు పంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మాచనులే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తరువాతి పాట శ్రీరామరాజ్యం చిత్రం నుంచి చిత్ర శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం ఇళయరాజా,

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: తర్వాత పాట చెంచులక్ష్మి చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట విందాం.

0: थान मोटीमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: నడుగుల తామరా బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో సింగిల్ న్యూట్రిమెంట్ ట్రెండ్లకు సమతుల్యత ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ప్రోటీన్ మాత్రమే ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఒక ట్రెండ్గా మారింది. అయితే తాజా నివేదికల ప్రకారం కేవలం ఒకే పోషకంపై ఆధారపడకుండా ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు మరియు మైక్రోన్యూట్రిమెంట్స్ కలిసిన వాటిల్లో సమతుల్య ఆహారం అత్యంత ఉత్తమమైనదిగా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇక జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యం దృష్టి తీసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గట్ హెల్త్ అనేది ప్రధానాంశంగా మారింది. జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత గట్ బ్రెయిన్ యాక్సిస్ చేరుతుందని వైద్యాలు చెబుతున్నాయి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇక ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి చూసుకున్నట్లయితే ఓట్స్, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కూరగాయలు తీసుకోవడం మంచిది, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఇక ప్రోబయోటిక్స్ గురించి తెలుసుకున్నట్లయితే పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఈ ఆహార పదార్థం తీసుకోవడం మేలు. అంటే మన పేగుల్లో జీర్ణమయ్యే బ్యాక్టీరియాని పెంచడానికి రోజు పెరుగు వంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి మనం. ఇక మధ్యధర ఆహార విధానం గురించి తెలుసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, డయాబెటీస్ నియంత్రణకు మరియు బరువు తగ్గడానికి మధ్యధర ఆహారం అత్యంత ప్రతిభావంతమైనదిగా నిపుణులు ఎంచుకున్నారు. ఇందులో భాగంగా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు ఉన్న ధాన్యాలు, నట్స్, ఆయిల్ మరియు తాజా పండ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: రాబోయే కాలంలో మనుషులకి ఆదాయం కంటే ఆరోగ్యంగే ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే మంచి ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న శరీరానికి అవసరమైనటువంటి న్యూట్రిన్స్ కానీ వ్యాయామం కానీ ఇవన్నీ చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ఆదాయం అనే వ్యసనంలో పడి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమాపేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పైదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుకనే నహీ దియా దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పైదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను

ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ మూడవ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ, పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన
సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం.

0: పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాడి పంటలు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: కార్యక్రమంలో నేల ఆరోగ్యం, పంట దిగుబడులపై ప్రభావం గురించి పెద్దారవీడు గ్రామ రైతు శ్రీ అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో నేల ఆరోగ్యం, పంట దిగుబడులపై ప్రభావం ఈ అంశం గురించి తెలియజేయడానికి పెద్దారవీడు గ్రామ రైతు శ్రీ అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారు మన ముందున్నారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు.
3: నమస్తే సార్.
2: వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా మనము పంటలు పండించాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల ఆరోగ్యంగా ఉంటేనే మనం పంటలు బాగా పండించవచ్చు, మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ నేల ఆరోగ్యంలో భాగంగానే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మనం ముందుగా చెప్పుకుంటే సేంద్రియ ఎరువుల వాడకం గురించి, పంట మార్పిడి గురించి, పంట పరిరక్షణ సాగు, అదేవిధంగా సమతుల్య ఎరువుల వాడకం, ఇలాంటివి మన రైతులు చేపట్టినట్టయితే నేల ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా మంచి దిగుబడులు కూడా మనం తీసుకోవచ్చు. మీ అనుభవంలో వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా నేల ఆరోగ్యం అంటే ఏమిటి, దాని గురించిన వివరాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి.
3: సార్ నమస్తే సార్. నేల ఆరోగ్యం అనగానే ప్రపంచంలో కల్లా ఉండే నేలలు 17 రకాలు, కానీ భారతదేశంలో మాత్రమే 15 రకాల నేలలు ఉన్నవి. అంటే భారతదేశాన్ని అన్నపూర్ణగా పిలవడానికి అవకాశం ఉంది, అన్నపూర్ణగా పిలుస్తారు. ఎందుకంటే అన్ని రకాల నేలలు, అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉంది. కానీ కొద్ది సంవత్సరాల నుండి కూడా ఈ నేల ఆరోగ్యాన్ని గురించి మర్చిపోయి రసాయనిక ఎరువులు అధిక దిగుబడుల కోసమై రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు ఇలాంటివన్నీ వాడడం వల్ల నేల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. దిగుబడుల అధిక దిగుబడుల కోసమై మనం ఎంత ప్రయత్నం చేశామో అంత వినాశనాన్ని కోరుకున్నాం. ఆ వినాశనాన్ని నుండి తప్పించుకోవడం కోసం ఇప్పుడు మనం ప్రత్యామ్నాయంగా మళ్ళా మన వెనకటి మన తాతలు ముత్తాతలు చేసినటువంటి వ్యవసాయం కోసమే మనం ప్రయత్నించాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. రైతు వ్యవసాయం చేయాలంటే ప్రధానంగా రెండే రెండు అవసరం. ఒకటి నాగలి, రెండు చక్రము. అంటే చక్రం అంటే బండి. నాగలి బండి ఉంటే వ్యవసాయం చేయొచ్చు. అదే దానితో పాటుగా పాడి పంట. పాడి ఉండాలి, పంట ఉండాలి. పాడి అనగానే పశువులు. పశువులు ఈరోజు పశువుల సంతతి తగ్గింది. తగ్గినప్పుడు మనం నేలకి ఇవ్వాల్సినటువంటి ఫారం యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువు తగ్గింది. తగ్గినప్పుడు దానికి తగినట్టు మనము ఏమి ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలనేది ఒక ప్రధానమైన సమస్య.
2: ఓకే వెంకటరెడ్డి గారు, మరి నేల ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఇప్పుడు మనం కొన్ని చెప్పాము, ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు, బాగానే ఉంది. అయితే మరి నేల ఆరోగ్యంగా లేకుండా ఉన్నప్పుడు ఈ నేలలో ఎక్కువగా మరి రసాయనిక మందులు వాడుతున్నారు కాబట్టి

0: కొన్ని విషయాలలో నేల దెబ్బతింటుంది, గట్టి పడుతుంది. అదేవిధంగా రాబోయే తరాలకు కూడా మరి నేల ఆరోగ్యం దెబ్బతిని పంటల దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉందని మీ మాటల్లో తెలుస్తుంది. అయితే మరి ఈ విధమైన పరిస్థితులలో నేలలో ఎక్కువగా మరి కలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఆరోగ్యంగా నేల లేకుండా ఉన్నందువల్ల ఈ కలుపు వస్తుందంటారా? వస్తే మరి ఇప్పుడు దీన్ని తగ్గించుకోవటము ఎలా, మార్గాలు ఏంటంటారు
1: సార్? నేల ఆరోగ్యం అనగానే ప్రధానంగా కావాల్సింది 25% గాలి తీసుకోవాలి నేల, 25% నీరు తీసుకోవాలి, 45% ఖనిజ లవణాలు ఉండాలి, 5% కర్బన శాతం ఉండాలి. ఈ మొత్తం ఉంటేనే నేల ఆరోగ్యమైన నేల అని మనం అనుకోవాలి. అంటే ఆ ఆరోగ్యమైన నేల అంటే మనకు ఎటువంటి ఏ పైరు వేసినా చీడపీడాలనుకుంటూ తట్టుకునే శక్తి ఉంటుంది. నేలకు మట్టి పరీక్ష, నీటి పరీక్ష, మనిషికి రక్త పరీక్ష, పొట్ట పరీక్ష. ఎందుకంటే ఈ పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల వల్లనే మనకు జబ్బులు వస్తాయి. అందుకని నేల పరీక్ష, నీటి పరీక్ష చేస్తే నీకు ఏమి తక్కువ ఉంది ఆ తక్కువను పూర్తి చేసుకుంటే నీకు కావాల్సినటువంటి పంటలు ఏ ఎండలు ఏ కాలంలో అయినా అన్ని రకాల పంటలు పండే అనువైన నేలలు మనవే.
0: మరి ఇప్పుడు కలుపు గురించి చెప్పండి ఈ మాటలలోనే.
1: కలుపుని గురించి మాట్లాడాలంటే ప్రధానంగా ఈరోజు మనము పశువుల ఎరువులోనే కలుపు ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే పశువులకు పచ్చిక బీళ్ళు లేవు, పచ్చిక బీళ్ళు లేవు కాబట్టి ఎక్కడో రోడ్డు పక్కన తిరగడంలో వయ్యారి బామ ఈ కాంగ్రెస్ ఈ కలుపు మొక్కలన్నీ తినడం వల్ల కలుపు విత్తనాలు పశువుల ఎరువులు వచ్చి ఆ ఎరువు తోలగానే మన నేలలో అదే కలుపు మొక్క వస్తుంది. మనం వేసినటువంటి రసాయనిక ఎరువులు అయినాయి, ఆ రసాయనిక ఎరువులు కూడా కలుపు మొక్క 70% తీసుకుంటే 30% మొక్కకు అందించేది. అందుకని నేలలో కలుపు మొక్కలు ప్రధానంగా సమస్య అయింది. ఆ కలుపు మొక్కలు తగ్గాలంటే ఒకే ఒక ప్రధానమైన కారణం, మనకున్న పశువుల ఎరువును యారో బయోడైనమిక్ కంపోస్ట్ లాగా అంటే ఒక లేయర్ లాగా చేసి ఎట్లా ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఎరువు, ఒక లేయర్ ఆకు అలుము, ఒక లేయర్ చెత్త చెదారం ఇలాంటివి వేసి డీకంపోజ్ బ్యాక్టీరియా స్ప్రే చేసి యారో డైనమిక్ కంపోస్ట్ చేప వెన్నులాగా చేసి ఆ చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా మన మట్టితో పైన కప్పేస్తే అది ఒక 60 రోజులలో మంచి ఎరువుగా తయారవుతుంది పొడి రూపంలో. అంటే మనం 28 బస్తాలు ఏ విధంగా వేసినామో అదే రూపంలో ఒక 5 బస్తాలు గిన ఎకరాకు ఒక 1/2 టన్ను ఎకరాకు వాడితే సరిపోతుంది. ఎందుకు అంటే ఆ వేయడం వల్ల కలుపు మొక్కలలో ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి, ఆ న్యూక్లియస్ అనే పదార్థం గాలి వెలుతురు ఈ రెండు లేకపోవడం వలన ఆ విత్తనంలో ఉన్న న్యూక్లియస్ చచ్చిపోతుంది. చచ్చిపోతుంది కాబట్టి ఇంకా ఆ విత్తనం మొలకెత్తే జర్మినేషన్ వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి మనం ఎంతవరకు మనం కలుపు మొక్కలు తగ్గించుకోవాలి అన్నప్పుడు గ్రీన్ మాన్యూర్, ఇప్పుడు పచ్చిరొట్టె ఎరువులు, పచ్చిరొట్టెలు ఎరువులు ఒక కాపు పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని 2 పంటలు తీసుకుంటే మనకు నీటి సమస్య ఉంది కాబట్టి ఒక క్రాపు పంట ఒక క్రాపు పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుంది, కలుపు మొక్కల శాతం తగ్గుద్ది, మనకు పెట్టుబడి తగ్గుద్ది. మనం ఆదాయ వనరుల కోసమే చూస్తున్నాం కానీ ఆదాయం కోసమే కాదు, మన ఆరోగ్యము మన అందరి ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయం చేయాలనేది ఒక కోరిక.
0: ఓకే వెంకరెడ్డి గారు బాగా చెప్పారు. అంటే నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే కలుపు మందుల వాడకం తగ్గించాలి, తర్వాత మీరు చెప్పినటువంటి ఎరువులు కూడా సమ పాలలో ఉంచుకొని పచ్చిరొట్టె ఎరువులు ఒక పంట, మామూలు మనం వేసుకునేటువంటి పంటలు ఒక పంట, ఆ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు, నేల ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే బాగుంది వెంకరెడ్డి గారు. అయితే ఇప్పుడు వ్యవసాయంలో మనం అధిక దిగుబడుల కొరకు కొన్ని సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం కూడా మనకు కావాలి, అంటే నేల బాగుండాలి అంటే దీనికి సంబంధించిన విషయాలు ఏమంటారు?
1: నేల బాగుండాలి అని అన్నప్పుడు బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్ ఉండదు, అమరావతి ఒకటి ఉంది, తిరుపతి ఒకటి ఉంది, ఈ రెండిటిలో నుండి మా కావాల్సినటువంటి ట్రైకోడర్మా విడి కానీ సోడోమోనస్ కానీ ఇలాంటివన్నీ కూడా పొటాషియం బ్యాక్టీరియా కానీ నైట్రోజన్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా వాడితే మనము పురుగు మందులు రసాయనిక ఎరువులు వీటిని తగ్గించి ఈ విధంగా వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ సూక్ష్మజీవులు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చావకుండా సహజము అసహజమైన సూక్ష్మజీవులు ఉంటాయి ఆ వాటిని కూడా మనం కాపాడుకుంటే మన పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఆ సూక్ష్మజీవులు అందిస్తాయి. రెండవది నీకు ఎత్వర్మ్స్ అంటే వానపాములు బొరియర్స్ నాన్ బొరియర్స్ అని 2 రకాలు ఉంటాయి. బొరియర్స్ అనే రకము నేలలో స్వచ్ఛందంగా నేలలో న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా ఉంటే ఆ వానపాములు ఏం చేస్తాయంటే లోపల ఉన్నటువంటి మట్టిని సూది మొనలాగా విన్న పూసల్లాగా తీసుకొచ్చి అడుగు ఉన్న మట్టిని పైకి తీసుకొస్తాయి. ఆ తీసుకురావడం వల్ల అడవులున్న మట్టి కూడా సూర్యరశ్మికి టెంపర్

0: చరకు ఒక రకంగా వృద్ధి చెందుద్ది. వృద్ధి చెందినప్పుడు ఆ వర్షపు నీళ్లు అనేది, గాలి వెలుతురు అనేది కూడా ఆ రంధ్రాల నుండి లోపలికి పోతుంది. కాబట్టి గాలి నీరు ఎక్కువ పోతుంది, నీరు ఎక్కువ లోపలికి ఇంకుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు మా శ్యామ శాతాన్ని నిలుపుకుంటుంది నేల. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు
1: సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు కావాలి?
0: ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది అంటే సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక మిరప తీసుకోండి, 15,000 18,000 మొక్కలు వేస్తున్నారు. ఎందుకు? ఒంటి మొక్కని జానకోటి వేస్తున్నారు. అంటే 9 అంగణాల కోటి లెక్క. మరి అది కరెక్ట్ కాదు. ఒంటి మొక్క కాదు, 2-3 మొక్కలు పాదికి పెట్టి గజం గజం అంటే 36 అంగణాల డిస్టెన్స్లో పెట్టి, అదే ఫోరెక్స్ కోకోఫోరెక్స్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అంటే కొబ్బరి పొట్టు గుంత తీసి గుంతలు కొబ్బరి పొట్టు పోసి మొక్కలు పెట్టేస్తే నీకు కొబ్బరి పొట్టు వచ్చేసి 1 కేజీ కొబ్బరి పొట్టు 12 లీటర్ల నీళ్లను అబ్జర్వ్ చేసుకుంటుంది, లాగుద్ది. అప్పుడు నీకు మాయిశ్చర్ ఎక్కువ రోజులు ఉంటుంది, తేమ శాతాన్ని ఎక్కువ రోజులు నిలుపుకున్నప్పుడు నీకు ఆ మొక్క వడలిపోయే అవకాశం ఉండదు. రెండవది, అందులో కలుపు మొక్కలు కూడా రావు. ప్రధానం ఏంటంటే నేలలో ఉన్నటువంటి కలుపు మొక్కలను నివారించుకుంటే మన పెట్టుబడిలో 50% తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత నీకు కావలసినటువంటి డ్రిప్ ద్వారా నైట్రో బ్యాక్టీరియా ఇలాంటి బాస్పరస్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా ఈ పంపుకుంటే నీకు ఖర్చు తక్కువ, శ్రమ తక్కువతో పంట పండించుకుంటే ఆదాయం పెరుగుద్ది. అంతేకాని ఇప్పుడు కావాల్సినంత బెడ్ సిస్టమ్ వచ్చింది, బెడ్ సిస్టమ్ చేసుకొని మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బెడ్ మీద మొక్కలేసి కోకోపిట్టు కొబ్బరి పొట్టు పోసి మొక్కలేసుకుంటే కలుపు మొక్కలు తగ్గుతాయి. రెండవది, పక్కన ఉన్న నేలలో ఆల్రెడీ నీ ఇష్టం వచ్చిన చిన్న మొక్కలు ఉన్నాయి, ఈ ఆకుకూరలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అంటే మనకు సాంకేతిక పరిజ్ఞానం కావాలా? సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మనం సంపదను సృష్టించుకోవచ్చు. సంపద అంటే అర్థం ఏంటంటే నీటిని పొదుపు వాడడము, నేలను ఆరోగ్యం ఉంచుకోవడము. నేలను ఆరోగ్యంగా ఉంటే మనందరి ఆరోగ్యం బాగుంటుంది. నేల ఆరోగ్యమే బాగలేకుంటే మన ఆరోగ్యం కూడా
1: బాగుండదు. ఓకే అండి, వెంగరెడ్డి గారు మరి చెప్పారు, బాగానే చెప్పారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా అవలంబించి మరి మంచి దిగుబడులు సాధించాలి, అందులో నేల ఆరోగ్యం ఉంటుంది, దిగుబడులు బాగా వస్తాయని అంటుంటారు. అయితే రైతులు ఎక్కువ దిగుబడుల కోసము మరి ఎక్కువ ఎరువులు వాడడము, ఆ ఎరువులలోనే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడము ఈ రైతులు మనము చేస్తుంటే చూస్తుంటాము. ఇలా కాకుండా దానికి బదులుగా మరి జీవన ఎరువులు లాంటి ఎరువులు ఉన్నాయి, వాడిన వాడినా కూడా మంచిదే కదా. రసాయనిక ఎరువులకు ఈ జీవన ఎరువులకు వ్యత్యాసమైంది, మరి పంట దిగుబడిలో నేల ఆరోగ్యంలో ఎటువంటి ప్రక్రియ జరుగుతుందంటారు?
0: ఇప్పుడు మనము పురుగు మందులు కొనేటప్పుడు దాని మీద ఉన్న లేబుల్స్ ఉంటాయి, 4 రకాల లేబుల్స్ ఉంటాయి, ఎరుపు గ్రీను ఎల్లో అని. అవన్నీ కూడా ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 2,000-3,000 రూపాయలు. అంటే ఎకరాకు స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా ఒక ట్రిప్కు 5,000-4,000 రూపాయలకు తగ్గకుండా కొట్టాలి. దానికి బదులుగా ఇప్పుడు కావాల్సినటువంటి పరిజ్ఞానం ఏంటంటే హోమియో సిస్టమ్ అనేది, హోమియో కూడా ఉంది. హోమియోలో 20 లీటర్ల ట్యాంక్ నీళ్ళకు వచ్చేసి 2.5 ml మందు నెట్టం సోల్సిన్ అని 30 తీసుకొని దాన్ని 1 లీటర్ నీళ్ళల్లో డైల్యూట్ చేసి అంటే 50 సార్లు బాగా షేక్ చేసి ఊపి 50-60 సార్లు ఊపిన తర్వాత ఆ వాటర్ను నీకు 20 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు. అంటే ఎంత పడుతుంది అప్పుడు కాస్ట్? ఒక ట్యాంకికి వచ్చేసి 2.50 రూపాయలు పడుతుంది. అంటే 2.5 ml 2.5 ml వచ్చేసి 2.50 రూపాయలు పడుతుంది. మరి అలాంటప్పుడు 5 ట్యాంకులు కొడితే అంత కూడా మహా అంటే 12-15 రూపాయల లోపు అవుతుంది. ఎకరా డోస్ అది 20 రూపాయల లోపు వస్తుంది. అలాంటప్పుడు మరి మనము ఇప్పుడు 3,000 రూపాయలు పెట్టేదానికి 20 రూపాయలు పెట్టేదానికి తేడా ఎంత ఉంది?
1: చాలా వ్యత్యాసం ఉంది కదా.
0: దిగుబడి తగ్గినది అనేది కాదు, నీ ఖర్చు తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది. ఖర్చుకు తగ్గి ఆదాయం పెరగాలి, కానీ ఖర్చు పెరిగి ఆదాయం తరిగితే అది వ్యవసాయం అనరు, కుంటుపడుతుంది వ్యవసాయం. వ్యవసాయం కుంటుపడడానికి ప్రధాన కారణం ఏంటంటే దానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు లేకపోవడము, సరైన గిట్టుబాటు ధర రాకపోవడము, తర్వాత దిగుబడులు పరిగెత్తి పాలు తాగినట్టు దిగుబడులు కూడా తరగడము, నీటి సౌకర్యం లేకపోవడం, ఇలాంటి మైనస్లలో కొన్ని వ్యవసాయాలు కూడా కుంటుబడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుంటుబడే పరిస్థితి రాకుండా తక్కువ నీటితో ఎక్కువ పంటలు తీసి ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశాలను మనం ఎంచుకోవాల్సిన బాధ్యత మంది, మనం స్వయంగా నిర్ణయించుకోవాలా. ఈ కాలంలో మనం ఏ పంట వేయాలా, ఈ ఎండలకు తట్టుకునే పంటలు ఏంటి,
1: ఇప్పుడు

0: పరిస్థితుల్లో ఎలినో ప్రభావం కూడా ఉంది. ఇందులో మరి వర్షాభావ పరిస్థితులు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. మీరు చెప్పినట్టుగా మరి తక్కువ నీటితో అదేవిధంగా తక్కువ రోజులలో పండించే పంటలు కూడా పండించి మరి అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మనం మంచి దిగుబడులు కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మీ సమాచారం ఏందంటారు
1: సార్? ఇప్పుడు మామూలుగా మినుములు, పెసలు, అలసందలు ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, ఇలాంటి పంట తీసుకుంటున్నాం. పంట తీసుకున్న తర్వాత ఆ వచ్చిన వేస్ట్ను టిల్లర్తో కానీ నాగలితో కానీ గురుతో కానీ కొట్టేస్తే భూమిలో కలిసిపోతాయి. భూమిలో కలిసిపోయినప్పుడు కర్బన శాతం, నేలలో కర్బన శాతం పెరుగుద్ది, కలుపు మొక్కలు తగ్గుతాయి. ఆ వేరు వ్యవస్థలో బుడిపిలు ఉన్న నట్టదని కానీ తర్వాత నీకు కావాల్సినటువంటి ఈ ఎరువుగా తయారయ్యడం కానీ సూక్ష్మజీవులకు కూడా మనం నేలలో ఉన్న సూక్ష్మజీవులను కూడా బ్రతికించాలి కదా. బ్రతికించాలన్నప్పుడు మనం ఏదో ఒకటి తిండి పెట్టాలి కదా. తిండి అంటే ఈ ఆకు అలుము తిని అవి కూడా బతికితే మనకు నేల ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం కేవలం రసాయనిక ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు ఎక్కువ వాడడం వల్ల సూక్ష్మ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్ని చచ్చిపోయి నేల నిస్సారమై పంటకు అనువు కాకుండా జంగిల్ కాంక్రీట్ లాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది ఇప్పుడు.
0: మరి ఇలాంటి పరిస్థితులలోనే మనము మీరు అన్నట్టుకు ఇప్పుడు తక్కువ నీటితో తక్కువ రోజుల్లో పంటలు సాగు చేసుకోవాలి, అదేవిధంగా మరి జీవన ఎరువుల వాడకం గురించి కూడా చెప్పుకుంటున్నాము. రసాయనిక ఎరువులకు బదులుగా మనం వాడేటువంటి ఎరువుల గురించి చెప్పండి వెంకటరెడ్డి గారు.
1: మనము రసాయనిక ఎరువులకు బదులుగా ఇప్పుడు జీవామృతం ఉంది, అదే జీవామృతము. జీవామృతంతో ఘనజీవామృతం చేయొచ్చు, జీవామృతం చేయొచ్చు. ఆకుల కషాయాలు ఉన్నాయి, ఆకులు దశపత్రిక కషాయం అని ఇలాంటి. ఆ తర్వాత ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, అన్ని రకాల విత్తనాలు నానబెట్టి వాటిని మొలకలు జర్మినేషన్ వచ్చినానికి న్యూక్లియస్ వస్తాయి. న్యూక్లియస్ వచ్చిన వాటిని వడగట్టి ఫిల్టర్ చేసి నీవు స్ప్రేయింగ్ చేస్తే నీకు కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినవి. ఇప్పుడు పొన్నస్వామి మెథడ్ ఉంది. ఏంది పొన్నస్వామి మెథడు? నూనెలు, నూనెలతో నూనెలను ఎమ్మెల్సన్తో కలిపి నూనె స్ప్రే చేస్తాడు ఆకుల మీద. ఆకు మచ్చ తెగుళ్ళు కానీ పురుగు తాకిడి కానీ రాదు. సివిఆర్ మెథడ్ ఉంది, చిట్టే వెంకటరెడ్డి గారిది. అవి ఏముంది? ఆయనది మట్టి ద్రావణం తయారు చేస్తాడు. మట్టి ద్రావణంతో అంటే పిల్లే ఉంది, బెరళ్ళు, వేర్లు బెరళ్లతో తయారు చేస్తాడు. ఇట్లా మనం స్వయంగా ప్రకృతి పరంగా దొరికేటటువంటి ప్రతి వస్తువును మనం వినియోగించుకున్నప్పుడు ఖర్చు తగ్గుద్ది. ఖర్చు తగ్గడమే కాదు, మనకు విషరహితమైన అన్నం తింటాము. అందరూ 10 మంది ఆరోగ్యంగా బ్రతకాలి అని అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను బ్రతికించుకుంటే మనల నేల తల్లి బతికిస్తుంది.
0: ఓకే, బాగుంది వెంకటరెడ్డి గారు. ఇందులో భాగంగానే మరి ఈ నేల ఆరోగ్యంగా ఉండాలన్నా, మనకు మంచి దిగుబడులు రావాలన్నా, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. పంట మార్పిడి కూడా మనకు అవసరం, అదేవిధంగా ఇప్పుడు మల్చింగ్ సిస్టమ్ కూడా వచ్చింది. ఏ పంట అయినా సరే ఇప్పుడు మనము ఆకుకూరలైనా లేకపోతే కొన్ని రకాలైనటువంటి పండ్లైనా కొన్ని ఇప్పుడు మామూలుగా మన మిరప లాంటివి, పుచ్చ లాంటివి ఇలాంటి కూడా మనం మల్చింగ్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా సూర్య రశ్మి ఎక్కువ తగ్గుతుంది పంట మీద పడకుండా, మరి నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ తేమను కూడా ఎక్కువ పట్టి పెట్టుకుంటుంది. ఈ విషయాలు మరి పంట మార్పిడి గురించి, ఈ పంట పరిరక్షణలో భాగంగా మల్చింగ్ గురించి చెప్పండి.
1: మల్చింగ్ అంటే ఇప్పుడు 25 మైక్రాన్ షీట్లు పరిచి హోల్స్ వేసి మొక్కలు నాటి పెడితే ఈ ఎందుకు ఈ టెంపరేచర్ అనేది నేల మీద ఒత్తిడి పడదు, వేడి పడదు, మొక్కకు కలుపు మొక్కలు కూడా రావు. మన కలుపు తగ్గాలని అంటే మల్చింగ్ వేస్తారు. మల్చింగ్లు కూడా ఈ బయో మల్చింగ్ కూడా కొత్త రకమైన బయో మల్చింగ్ ఉంది, బొమ్మ జమ్ముడితో తయారు చేస్తారు బయో మల్చింగ్. అంటే ఆ మల్చింగ్ను మనం తీసేయాల్సిన పని, అది నేలలో కలిసిపోతుంది. అంటే మల్చింగ్ వేయడం వల్ల లాభం ఏంటంటే కలుపు మొక్కల నివారణ, తేమ శాతాన్ని ఆవిరి కాకుండా కాపాడుకోవడము, ఆ తర్వాత నీకు కావాల్సినటువంటి వ్యర్థాలను ఈ బయో మల్చింగ్ కాబట్టి ఈ మొత్తం నేలలో కలిసిపోతే మళ్ళా ఎరువుగా తయారు కావడం,
0: అప్పుడు నేల ఆరోగ్యంగా
1: నేల ఆరోగ్యం ఉంటుంది. హైడ్రోఫోనిక్స్, కోకో హైడ్రోఫోనిక్ సిస్టమ్ అని ఒకటి ఉంది. కోకో హైడ్రోఫోనిక్ సిస్టమ్ అనేది ఎందుకు అనంటే ఆ కోకో పిట్టు మనము నేలలో ఉన్నటువంటి ద్రవరూపమైన ఎరువులను వాడాలి. ఎందుకు? ఖర్చు తగ్గాలంటే ద్రవరూపమైనవి బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్స్ నుండి తెచ్చుకునే వాడేటప్పుడు డ్రిప్ ద్వారా కానీ వాడితే ఈ కోకో పిట్టు ఒక 12 లీటర్ల నీళ్ళని తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 20 రోజులు తేమ శాతాన్ని పైన ఆరిపోయిన లోపల మాయిశ్చర్ ఉంటుంది. అదే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి నీకు ఆ విధంగా వాడడం వలన నీకు కలుపు మొక్కలు రావు. తర్వాత ఇంకొకటి

0: దిగుబడిని పెంచుకోవచ్చు.
1: పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మనం ఎంతసేపు ఉన్న పశువులేరు తోలాలంటే తోలలేము. పశువులేరు యారో డైనమిక్ కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటే తప్ప మామూలుగా పశువులేరు మనకు అందుబాటులో లేదు. ఉన్న పశువులేరు తోలినా కూడా కళ్ళు ముక్కలు తప్ప మనకు పంటకేమో అంత అనువుగా ఉండదు. రెండు, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది, ఎలిమెంట్స్ అన్ని గాలిలో పోతుండే, ఏమీ లేదు. కాకుంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను కూడా తోలినాను ఎరువు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది.
0: మనం సాంకేతికంగా పోతేనే మనకు
1: టెక్నాలజీ ప్రకారం పోతేనే
0: ఓకే, నేల ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్యంగా ఎరువులను కూడా మనం వాడుకుంటాము, అన్ని రకాల పంటలు కూడా పండించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే అండి వెంకరెడ్డి గారు, నేల ఆరోగ్యము పంట దిగుబడులపై ప్రభావం గురించి మరి రైతు సోదరులకు చాలా చక్కటి విషయాలు చెప్పారు పెద్దారవీడు గ్రామ రైతు శ్రీ అన్నపురెడ్డి వెంకరెడ్డి గారు. మంచి విషయాలు చెప్పారండి, నమస్కారం, ధన్యవాదాలు.
1: నమస్కారం సార్, నమస్తే.
2: మీరు ఇంతవరకు నేల ఆరోగ్యం పంట దిగుబడులపై ప్రభావం గురించి పెద్దారవీడు గ్రామ రైతు శ్రీ అన్నపురెడ్డి వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికి దక్షిణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: దూసి పోరు. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం, వికసిత్ భారత్కు బాట హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి.
1: వికసిత్ భారత్కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికల పైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
2: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మెలుకొరుతుంది, దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలు సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
1: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
2: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మళ్ళా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనం తెలియగలుగుతాం.
1: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
2: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొనే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
1: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
1: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
2: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీలో పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
2: జాతీయ క్రీడా సమాఖ్యాలైతే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచ్లను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడం,

0: వంటి కార్యక్రమాలు చేపట్టుతానై మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడల వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
0: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
0: దేశవ్యాప్తంగా క్రీడల ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్లను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థలో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను, శిక్షా అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు, బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు, ఈ వికసిస్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే, ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదే విధంగా క్రీడా అధికారిగా ఇక్కడ నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన RSS హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయకు అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటి జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరున ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th మొన్ననే 5th 80 మెంబర్స్ 4th క్లాస్ కి 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే చాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలకు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలైజినేషన్ అనేది హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హన్మకొండ మేము సద్వినియోగం చేస్తాం. చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో

0: అయితే ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంతమంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంతమందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగిందంట
0: సార్? నేను కోచ్ ఉన్నన్ని రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలో సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్ళకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ సహాయకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ అండి.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్ కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం.
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం.
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే.
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. దార్శనిక భారత్.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం వింటారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక.
2: ఒక దేశం ప్రగతి పథంలో పయనించాలంటే ఆ దేశాన్ని పాలించే వ్యక్తి దార్శనిక దృక్కోణం కలిగి ఉండాలి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి. భవిష్యత్ ప్రగతిని మనోనేత్రంతో దర్శించగలగాలి. దేశాన్ని ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేయిస్తూనే విశ్వవేదికపై విజయగీతికలను ఎగురవేయగలగాలి. ఇప్పుడు భారతదేశం ఆ స్వర్ణపథంలోనే పయనిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు సాంఘిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే సామాజిక చైతన్యంతో ప్రజాజీవన గతివేగాన్ని ప్రగతి పరుగులు తీయిస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, నవభారత నిర్మాణమే ధ్యేయంగా కొత్త ఒరవడిలో సాగుతున్న ఆ ప్రగతి ప్రయాణంలో పసిబిడ్డల సంరక్షణ నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకాల వరకు, యువత ఆలోచనలకు రూపమిచ్చే సూక్ష్మ రుణాల చేయూత నుంచి దేశ రక్షణ, ఆర్థిక రంగాల స్వావలంబనకు దోహదం చేసే అణ్వస్త్రాల ప్రయోగాల వరకు అనేక పథకాలకు ఊతమిస్తూ భారత్ను ప్రగతి మార్గంలో పయనింపచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మనిషి ఎదుగుదలకు బీజం తల్లిగర్భం నుంచే ఆరంభమవుతుంది. అందుకే మాతా శిశు సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు ఆర్థిక చేయూతనందిస్తూ వారి ఆహార భద్రతకు ఆసరాగా నిలుస్తోంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని మారుమూల ప్రాంతాలకు సైతం అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా మంచినీటి కుళాయి కనెక్షన్లను మంజూరు చేసింది. కొత్త చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, నీటి శుద్ధి యంత్రాల ఏర్పాట్లు వంటి అనేక చర్యలతో ప్రజాజీవన వ్యవస్థను పరవళ్లు తొక్కిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. తరాలు మారుతున్నా, అంతరాలు చెరిగిపోతున్నా, మార్పులకు నోచుకొని అనేక వ్యవస్థల్లోని లోపాలను సరిచేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. విద్యా వ్యవస్థలో కీలకమైన ఈ నిర్ణయం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో మోదీ దార్శనికతను తేటతెల్లం చేస్తోంది. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. దానిని ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మలుచుకుని అవకాశాల్ని అందుకోవాలే తప్ప పోషకాహార లోపంతో అనారోగ్యాల బారిన పడి ఆ బాల్య స్మృతులకు భంగం వాటిల్లకూడదన్న సమున్నతమైన ఆలోచనల నుంచి రూపొందిన పథకమే పీఎం పోషణ్ అభియాన్. ఈ పథకం కింద ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పోషకాహారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 10వ తరగతి తరువాత ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు అర్హులైన వారికి స్కాలర్షిప్ కింద ఆర్థిక చేయూతనందిస్తూ వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. ఇక భారత్ గతిశక్తిని పెంపొందింపచేయడంలో యువతది అగ్రస్థానం. దేశ ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో కీలకం. కొత్త ఆలోచనలతో పరవళ్లు తొక్కే యువతరాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆలోచనలకు ఊతమందిస్తూ లక్షలాది పథకాలకు

జీవం పోసిన దీని ద్వారా దాదాపు 24 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇక అన్నదాతకు అన్నింటా అగ్రపీఠం వేస్తూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఏడాదికి 3 పర్యాయాలు సాగుకు చేయూతనందిస్తోంది. ఈ పథకం 2019లో ప్రారంభమైన అనతికాలంలోనే 4 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించింది. కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్న లబ్దిదారుల్లో ప్రతి 4లో ఒకరు మహిళలు కావడం విశేషం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు అగ్రస్థానమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రక్షణ రంగంలోనూ వారికి సముచిత స్థానాన్ని కల్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాభివృద్దికి కొత్త పథకాలను ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేయడంలోనూ స్త్రీలకు తర్ఫీదునందించి నమో డ్రోన్ దీదీ, లఖపతి దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళాభ్యున్నతికి పాటుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇక మహిళల వంటచెరకు అవసరాలను తీర్చేందుకు వారు అనారోగ్యాల బారిన పడకుండా తీసుకువచ్చిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం కింద బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2016 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేశారు. ఇంటి యజమానిగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ రూపొందిన ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు వంటచెరకు కష్టాల నుంచి విముక్తి లభించింది. ఇక ఆరోగ్య అవసరాలకు ఆసరాగా నిలుస్తూ కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది ఆయుష్మాన్ భారత్. ఈ పథకం కింద అర్హులైన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 12 కోట్లకు పైగా కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ సేవల సౌలభ్యాలను ఉపయోగించుకునే అర్హతను కలిగి ఉన్నాయి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్మాన్ వందన పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. దాదాపు 6 కోట్ల మంది వయోజనులకు లబ్ది కలిగేలా ఈ పథకాన్ని విస్తరించి వారి ఆరోగ్య భద్రతకు ఆసరాగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమృద్దిగా ఉన్న ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకుంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని సముపార్జించుకోగలిగితే సరిగ్గా ప్రధాని మస్తిష్కంలో విరిసిన ఈ ఆలోచనకు కార్యరూపమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సోలార్ ప్యానెల్స్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందిస్తూ ప్రజలకు ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 లక్షలాది కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. తొలుత ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో కేవలం 2.8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రస్తుతం 165 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దూసుకుపోతూ సౌరశక్తి వినియోగంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేస్తోంది మోదీ సర్కార్. పీఎం జన్ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించి 3.15 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు అందేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో
46 కోట్ల ఖాతాలు

0: గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉండగా 33 కోట్ల ఖాతాలకు మహిళలే లబ్దిదారులు కావడం గమనార్హం. అర్హత ఉన్న వారికి అవకాశాలు కలిగిన వారికి అర్హతలు సాధించగలిగేలా రుణాలిచ్చి ప్రోత్సహిస్తోంది పీఎం ముద్రాయోజన. ముద్రాయోజన పథకం కింద చిన్నస్థాయి వ్యాపారాలు చేసుకునే వారికి పూచీకత్తు లేని రుణాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2015 సంవత్సరంలో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటి వరకు 57 కోట్ల లోన్లను మంజూరు చేసింది. 40 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని చిరు వ్యాపారులకు లోన్ల రూపంలో అందించి వారి ఆర్థిక ప్రగతికి బాసటగా నిలిచింది. ముద్రాయోజన కింద 1.12 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరిగిందంటే ఈ పథకం ఎంతగా ప్రజల్లో అల్లుకుపోయిందో అర్థమవుతుంది. ఇక తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వాణిజ్యపరంగా వారిని అభివృద్ది పథంలో పయనింపచేసేందుకు, నౌకాయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్గత జలమార్గాలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం సాగరమాల. 6 లక్షల కోట్ల పెట్టుబడితో 845 ప్రాజెక్టులతో సాగరమాల శరవేగంగా దూసుకుపోతోంది. జనజీవన స్రవంతిని జాగృతపరుస్తూ అభివృద్ది తీరాల తేలియాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2.5 దశాబ్దాల రాజకీయ ప్రగతి ప్రస్థానంలో ఆయన ఆలోచనల నుంచి జాలువారిన కొన్ని మచ్చుతునకలివి. కేవలం ఇవే కాదు, జాతీయ రహదారుల అనుసంధానం, టన్నెళ్ల నిర్మాణాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశ ప్రగతికి దోహదం చేసే న్యాయ వ్యవస్థల సవరణలు, ఆర్థిక రంగాన్ని అనంత వేగంతో పరుగులు తీయిస్తున్న యూపీఐ విధానాలు, ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన పాలనకు నిలువెత్తు సాక్ష్యాలు, నవభారత నిర్మాణానికి ఆ ప్రజానేత పరిచిన బంగారు బాటలు. భారత్ ఇదే దార్శనిక గమనంతో ముందుకు సాగితే, ఆ ఆలోచనల అడుగుజాడల్లో మనమంతా కలిసి పయనిస్తే 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. భారతదేశపు కీర్తి పతాక విశ్వవేదికపై విహంగ వీక్షణం చేస్తుంది. దేశఖ్యాతి అజరామరమై నిలుస్తుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం విన్నారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మైమర్చెల్లే సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ విందాం.

0: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ముందుగా అంతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత పదేళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కలను దార్శనిక విధానాలు కఠోర శ్రమతో భారత్ తప్పక సాకారం చేసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాలలో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో దిగుమతులను పెంచేందుకు ప్రయత్నాలు జరిగేవని ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందన్నారు. 2015 నుంచి 2025 వరకు ఉన్న దశాబ్దంలో స్వాతంత్ర్యానంతరం అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ది నమోదైందని, సంకల్పం స్పష్టంగా ఉండి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడు ఇటువంటి పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన మొత్తం రాజకీయ ప్రయాణం దేశ ప్రజలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం, అందించిన మద్దతుతో ముడిపడి ఉందని చెప్పారు. దేశం కోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ఆదమ్ ఖుద్ హీ అప్నీ నియతి కే నియంతా హై, యే సమయ హై జబ్ హమ్ ఏక్ దేశ్ కే రూప్ మే బడే లక్ష్య రఖే, హమే ఐసా భారత్ బనానా హై, టూరిజం కీ బాత్ హో, పఢాయి కీ బాత్ హో, మనోరంజన్ కా డెస్టినేషన్ హో, టెక్నాలజీ మే భారత్ కా డంకా పూరే విశ్వ మే బజే, లక్ష్య ఐసే హో కీ హర్ క్షేత్ర మే తిరంగా శాన్ సే లహరాయే, ఆదమ్ ఖుద్ హీ అప్నీ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గురుగ్రామ్లో జరిగిన వికసిత్ భారత సంకల్ప సభ సేవాజ్యోతి యాత్రలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, దేశ మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకురావడం వంటి ముఖ్యమైన విజయాలను అందుకోగలిగాయని చెప్పారు.
2: ये 25 साल में गरीबी से मुक्ति, सुरक्षित भारत, धारा 370 हटाना, नक्सलवाद समाप्त करना, राम जन्मभूमि और काशी विश्वनाथ का मंदिर बनाना, देश में इंफ्रास्ट्रक्चर को ऊपरी सीमा तक ले जाना और 25 करोड़ गरीबों को गरीबी रेखा से ऊपर उठाना.
0: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో న్యూఢిల్లీలోని సేవాతీర్థిలో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలన్నారు. సమాజంలోని ఏ వర్గం కూడా అభివృద్ది ప్రయోజనాలకు దూరం కాకుండా ఉండేందుకు సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలకు సాంకేతికత, డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా చూడాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ సేవలు అందరికీ సులభంగా, సమానంగా అందుబాటులోకి వచ్చినప్పుడే సాంకేతిక పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగింది.

ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ

0: దేశీయోత్పత్తి రియల్ జీడీపీ వృద్ది 7.1% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు వాణిజ్య నౌకా రవాణాకు ముప్పు కలిగించడంతో పాటు సముద్రయాన సమాజాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ రోయడ్ మమ్డోవ్పై దాడి జరిగిందని తెలిపారు. ఆ నౌకలో 3 భారతీయులున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టోగో జెండాతో ప్రయాణిస్తున్న ఆల్ఫా వాటన్ అనే మరో నౌకపై కూడా నిన్న దాడి జరిగినట్లు రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని త్వరగా పునరుద్ధరించేందుకు చర్చలు దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ మరోసారి పిలుపునిస్తోందని జైష్వాల్ తెలియజేస్తూ,
1: चार ढाज पर पिछले सवा दिन में हमला हुआ. जिस प्रकार का ये खतरा एक तरीके से वाणिज्य जहाजों के लिए और हमारे लोगों के लिए पैदा करती है, इससे हमको बहुत चिंता है. और इस कारण से हम लोग फिर से एक बार आह्वान करते हैं कि संवाद का रास्ता अपनाया जाए ताकि शांति फिर से लौटे. और ये जो टारगेट किया जाता है कॉमर्शियल वेसल को, जहाज को, ये बंद होना चाहिए. और जो अंतर्राष्ट्रीय जलमार्ग है उसके रास्ते वो पूरे बिना किसी रुकावट के आजाद ढंग से चलते रहना चाहिए.
0: పటిష్టమైన వాతావరణ చర్యలు చేపట్టడంతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలును వేగవంతం చేయాలని భారత్ ఉద్ఘాటించింది. ఫిజీలో జరుగుతున్న ప్రీ కాప్ 31 సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనలను నెరవేర్చడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు సాధికారత పొంది సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ది చెందిన భారతదేశం సాధించాలనే సంకల్పం నెరవేరుతుందన్నారు. మహిళల్లో భద్రత, గౌరవ భావాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భారతదేశ బలం మహిళా శక్తిలోనే ఉందని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, భావినా పటేల్ వ్యవహరించనున్నారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 2014 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో మొత్తం 6 పతకాలు సాధించారు. ఇందులో 2 స్వర్ణ పతకాలు, 4 కాంస్య పతకాలున్నాయి. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో 2 పతకాలు సాధించారు. ఇందులో 1 రజతం, 1 కాంస్య పతకం ఉన్నాయి. భారత పతాకాన్ని మోసే అవకాశం దక్కడం గర్వకారణమని భావినా పటేల్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73067 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 249 పాయింట్ల నష్టంతో 72638 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్ల నష్టపోయి 22603 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చిత్రమంజరి సినిమా పాటలు విందాం.

0: చిత్రమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: Good evening. This is Akashvani. I am Valsa Williams with news at 9. The headlines. Prime Minister Narendra Modi says India will definitely fulfill its dream of becoming a developed nation by 2047 through visionary policies and hard work. Completes 25 years of continuous public service as head of government.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెడీస్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ మెలోడీస్ పాటల కోసం శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393 ఫోన్ నెంబర్ మరొకసారి 0859623233.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో
2: హలో నమస్తే సార్.
1: హలో
2: హలో నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్యం నుంచి. మస్తాన్ బాషా సార్, బాగున్నారు సార్?
1: బాగున్నాను. మీరు బాగున్నారండి. ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు
2: సార్?
1: ఈరోజు ఏ చిత్రం నుంచి మీరు పాట కోరుచున్నారు
2: సార్? ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ టైం నేను పాల్గొన్నాను, ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగా ఇష్టమైన పాట మయూరి సినిమాలో నుంచి అందేలు పిలిచిన ఆ పాట సార్. మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, మా ఫ్రెండ్స్ పేర్లు అల్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, బిజిలి వెంకటేష్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, పూజారి ధనుంజయ్ గారు, అశోక్ గారు, ఖజాభాయ్ గారు. అంతే సార్, మా ఫ్రెండ్స్ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం.
1: ఓకే అండి, మరి మీకోసం, మీరు చెప్పినటువంటి శ్రోతలందరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం, వినండి మరి.
2: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.

0: తర్వాత కాల్ ఎవరు చూద్దాం. హలో
1: హలో
0: హలో చెప్పండి.
1: హలో సార్,
0: హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో
1: హలో సార్,
0: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. హలో,
1: నా పేరు స్వప్న సార్.
0: స్వప్న గారు చెప్పండి, ఏ పాట కావాలి ఈరోజు, ఏ చిత్రం నుంచి?
1: ఆ పాట పేరు ఓ బంగారు రంగుల చిలక అనే పాట సార్. లేత మనసులున్న కావచ్చు, మూగ మనసులున్న కావచ్చు.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: మాది మార్కాపురమే సార్.
0: మార్కాపురం. సినిమా పేరు తెలియదు, ఐడియా లేదా?
1: లేదు సార్, ఆ పాట అయితే తెలుసు, కానీ ఆ రెండు సినిమాలు ఉంటుంది అనుకుంటున్నాను సార్ ఆ పాట.
0: పాట పేరు, పాట పేరు చెప్పండి.
1: ఓ బంగారు రంగుల చిలక సార్.
0: ఓకే.

0: సినిమాపై రెడీ అయ్యలేదంటారు.
1: హలో.
0: హలో, సినిమాపై ఐడియా లేదా?
1: లేదు సార్.
0: ఓకే. మూగ మనసులో చిత్రం నుంచి ఏదైనా పాట ప్రసారం చేయమంటారా?
1: సరే సార్, నెక్స్ట్.
0: ఓకే.

కార్యక్రమంలో తర్వాత కాలేజ్ ఎవరో చూద్దాం. హలో హలో, నమస్తే అండి. మీ వాయిస్ లోలో ఉంది కొద్దిగా. హలో, హలో, నమస్తే, చెప్పండి. వేటగాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధుసూదన్ రెడ్డి గారు వేటగాడు చిత్రం నుంచి. కొండమీడ చందమామ. ఆన్లైనే కదండి? అవునా? అవునులే, అవునులేండి. చెప్పండి మరి. ఓకే, మరి మీకోసం మీరు కోరుకున్నట్టు పాటను వినిపిస్తాం, మరి వినండి. గుడ్ నైట్ అండి.

0: హలో హలో
1: హలో హలో నమస్తే.
0: హలో
1: సార్ నమస్తే.
0: హలో
1: సార్ నమస్తే. హలో
0: హలో
1: హలో సార్ నా పేరు జ్యోతి శ్రీనివాసం సార్.
0: హలో
1: సార్ నా పేరు జ్యోతి శ్రీనివాసం సార్.
0: శ్రీనివాసులు గారు చెప్పండి,
1: సార్ ఒక మంచి సాంగ్ చేయండి సార్.
0: ఏ చిత్రం నుంచి చేయమంటారు?
1: ఆరాధన
0: ఆరాధన చిత్రం నుంచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు?
1: సార్. పెద్దోర్ల మండలం చిన్నగుడిపాడు గ్రామం.
0: చిన్నగుడిపాడు గ్రామం.
1: అవును సార్.
0: ఆరాధన చిత్రం నుంచి ఏ పాట ప్రసారం చేయమంటారు?
1: సార్ దాంట్లో పల్లవిలు చెప్పాలి సార్.
0: ఏదైనా ఒక పాట ప్రసారం చేయమంటారా?
1: ఇది ఒక పాట.
0: ఓకే శ్రీనివాసరావు గారు, కొన్ని పాట వినండి మరి.
1: ఓకే థ్యాంక్ యూ.

0: హలో
1: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి.
1: సార్, చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నారండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: మరి ఏ పాట కూర్చున్నారు? ఏ చిత్రం నుంచి?
1: సార్, గజ దొంగ.
0: గజ దొంగ చిత్రం నుంచి.
1: అవును సార్. సూపర్ నాట్య చంద్రుడు పాట సార్.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: సార్, వ్యవసాయం చేస్తాం సార్.
0: వ్యవసాయం చేస్తారా?
1: అవును సార్.
0: ఓకే అండి. ఏ పంటలు వేశారు ఈ సంవత్సరం?
1: ఈ పంటలో ఏమి, ఈసారి వానలే, వర్షాలన్నీ మాటలేవు కదా సార్. 15 రోజులుగా పట్టున్నాయి సార్.
0: అవునా?
1: అవును సార్.
0: ఓకే, అయితే ఈసారి వ్యవసాయం సంక్షోభం అంటారు.
1: అవును సార్. అవును సార్.
0: ఓకే, మరి మీరు కోరుకున్నటువంటి పాట వినండి. మరి
1: విన్నాను సార్. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్నటువంటి పాటలు కార్యక్రమం ప్రసారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. షణ్ముఖ ప్రియ రాగం శరణను తరుణమిదే జయని చరణమ్మూల అనే పల్లవి, ఖండ త్రిపుట తాళం, పల్లవి ఎత్తుగడ సమం నుంచి రెండక్షరముల జాగ వినండి రాగం తానం పల్లవి.

0: మీరింతవరకు డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు విందాం. కార్యక్రమంలో ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికు దిక్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.